ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 11వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 3వ రోజు శనివారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్స్ మీడియం వేవ్ 102 మెగాహెర్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. సుందరం సుమనోహరం బృందగానం, రచన శ్రీ యానాపు లక్ష్మీనారాయణ వరప్రసాదరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

ఇంతవరకు దేశభక్తి గీతం సుందరం సుమనోహరం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: tally has risen to 76, including 16 gold, 25 silver and 35 bronze medals. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have congratulated medal winners. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు.

0: భక్తి రంజని విన్నారు. ఇప్పుడు చింతన వింటారు. రచన శ్రీ కోడూరు శ్రీరామ్మూర్తి, పఠనం శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు.
1: భారతదేశ సంఘ సంస్కర్తల్లో ప్రముఖుడు, చిరస్మరణీయుడు రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమన దురాచారం రూపుమాపడం కోసం పెద్ద జమీందారు, అత్యంత విలాసంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నవాడు అయిన రామ్మోహన్ రాయ్ చనిపోయిన పురుషుడితో పాటు స్త్రీలను దహనం చెయ్యవద్దని శ్మశానాల్లో తిరుగుతూ ఛాందస్సులను బ్రతిమాలుతూ ఉంటే వారు బహుభాషావేత్త, మేధావి అయిన రాజా రామ్మోహన్ రాయ్ని ఒక పిచ్చివాడుగా చూసేవారు. అతని భవంతి ముందు అశుద్ధం, ఎముకలు వేసి గేలి చేస్తూ ఉండేవారు. రాజా రామ్మోహన్ రాయ్ భవంతి చుట్టూ పెద్ద పూలతోట ఉండేది. రామ్మోహన్ రాయ్ అంటే ఇష్టం లేకపోయినా పూజకు పూలు కావాలి కాబట్టి చాలామంది బ్రాహ్మణులు దొంగతనంగా ఆ ఇంటిలోని పూలు కోసుకునేవారు. రామ్మోహన్ రాయ్ ఇది గమనించినప్పటికీ ఏమీ అనేవాడు కాదు. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు రామ్మోహన్ రాయ్ తోటలోనికి పువ్వులు కోసుకోవడానికి వచ్చి తన పై కండువాను చెట్టు మీద పెట్టాడు. ఇది చూసిన ఆ ఇంటి నౌకరు ఆ తువ్వాలను చెట్టు మీద నుండి తీసి గోడ మీద వేశాడు. ఇది గమనించిన ఆ వృద్ధుడు పువ్వులు కోసుకోవడం అయ్యాక చెట్టు మీద తువ్వాలు కనబడకపోవడంతో నా తువ్వాలు పోయింది అంటూ పెద్దగా గోల పెట్టడం ప్రారంభించాడు. ఆ గోల విని రామ్మోహన్ రాయ్ బయటకు వచ్చి గోడ మీద ఉన్న తువ్వాలను తీసి అతనికిచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగాడు. సంతోషం కలిగినా అది బయటికి చెప్పడం ఇష్టంలేని ఆ వృద్ధుడు, నా తువ్వాలను నాకిచ్చావు, అందులో సంతోషించడానికేముంది అన్నాడు. అతనికి తగు రీతిలో సమాధానం చెప్పదలిచిన రాయ్, ఈ పువ్వులను ఎవరికిస్తావు అని అడిగాడు. ఇంకెవరికి, దేవుడికిస్తాను అన్నాడు స్వయంగా దేవుడికి ఇచ్చేటట్లుగా. నీ పువ్వులను ఆ దేవుడు తీసుకుని సంతోషిస్తాడా అని అడిగాడు. ఎందుకు సంతోషించడు, బ్రహ్మాండంగా సంతోషిస్తాడు అని అన్నాడు. అప్పుడు రామ్మోహన్ రాయ్ అతనితో, ఈ పువ్వులను అసలు ఎవరు సృష్టించారు అని అడిగాడు. ఇంకెవరు, దేవుడే. అయితే దేవుడు సృష్టించిన పువ్వులను దేవుడు

0: దేవుడికిస్తే అతనెలా సంతోషిస్తాడు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ బ్రాహ్మణుడు వెర్రిమొహం పెట్టాడు. అప్పుడు అంటాడు, రాయి, దేవుడికి కావలసినవి తోటలో పూచిన పువ్వులు కాదు. ఆ పువ్వులు ఏమిటో చెబుతాను విను. ఒకటి అహింసా పుష్పం, అంటే ఎవరినీ శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస పెట్టకుండా ఉండడం. రెండు క్షమాపుష్పం, తప్పు చేసిన వారిని క్షమించడం. మూడవది దానపుష్పం, నీ శక్తి మేరకు బీదలకు దానం చెయ్యడం. ఇక నాలుగవది సత్యపుష్పం, అబద్ధం ఆడకుండా ఉండడం. ఈ పుష్పాలతో పూజిస్తే దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు అన్నాడు రాయి. భగవద్ ఆశీర్వాదం పొందేందుకు ప్రతి వ్యక్తి చేయాల్సిన నిజమైన పూజ ఇదే.
1: చింతన విన్నారు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ప్రసంగం, వాతావరణ సమాచారం వింటారు. ముందుగా వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నియంత్రణ ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: పొగాకు లద్దె పురుగు, మనం కొంతమంది దీన్నే రబ్బర్ పురుగు అంటాం, కొన్ని చోట్ల రబ్బర్ పురుగు అని కూడా అంటారు. ఏదేమైనా ఈ పురుగు చాలా మొండి పురుగు. గతంలో ఎక్కువగా పత్తేసేటువంటి రైతులకు బాగా తెలుసు, విపరీతంగా ఇబ్బంది పెట్టేది. తర్వాత బీటీ పత్తి వచ్చిన తర్వాత దీన్ని నియంత్రణ చేయగలిగారు. కానీ అంతటితో ఆగిపోయిందా? ఇది ఒక్క పంట మీదే వస్తుందా? కాదు, అనేక రకాల పంటల మీద వస్తుంది అది. ఇప్పుడు మామూలుగా మనం సాగు చేసేటువంటి వేరుశనగలో వస్తుంది, అలాగే పొగాకు అనేటువంటి పంటలో, అందుకే దీనికి ప్రత్యేకంగా పొగాకు లద్దె పురుగు పెట్టారు. పొగాకులో కూడా విపరీతంగా వస్తుంది, అలాగే ప్రొద్దుతిరుగులో వస్తుంది, ఆముదంలో వస్తుంది, పప్పు దినుసులు, ఈ మినుములు, పెసలు, ఈ పంటల్లో కూడా విపరీతంగా వస్తుంది. ఇక మామూలుగా మనం సాగు చేసేటువంటి కూరగాయల్లో మిర్చి వేస్తాం కదా, ఆ మిర్చిలో విపరీతంగా వస్తుంది, అలాగే మనకి టమాటాల్లో వస్తుంది. ఇలా ఒకటేమిటి, రకరకాల పంటల్లో వచ్చి విపరీతమైన ఇబ్బంది పెట్టింది. ఎందుకు ఇంత కష్టం అవుతుంది ఈ పురుగు నియంత్రించడం అంటే, ఇదే కారణం. ఒక పంట మీద కాదు, కొన్ని పురుగులు ఏంటంటే ఒక పంట మీదే బతకగలుగుతాయి, అది పంట మార్పిడి చేసేస్తే ఇంకా రాలేవు. ఆ చుట్టుపక్కల దానికి కావాల్సినటువంటి పంట లేదనుకోండి, బతకలేదు. కానీ ఇది అట్లాంటిది కాదు, దేని మీదైనా ఎగబడి తింటుంది. ఇది ఒక పంట కాదు కాబట్టి ఎక్కడొస్తే దానికి ఆహారం దొరుకుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, దాని జీవిత చక్రం ఎక్కడో నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి అనువైన పంట వేస్తే మళ్ళీ అక్కడికి వస్తుంది. దీనికి ప్రత్యేకంగా పొగాకన్నా ఆముదం పంటన్నా విపరీతమైన ఇష్టం. అందుకే ఎక్కడ ఆముదం పంట వచ్చినా ముందు ఆ పంట మీద విపరీతంగా

0: అట్టగని చెప్పేసి ఇతర పంటలో రావట్లేదంటే విపరీతంగా వస్తుంది. మరి దీన్ని నియంత్రించుకోవటం ఎట్లా? అందుకే అసలు ఈ పురుగు గురించి కాస్త అవగాహన ఉంటే, ఈ పురుగు వస్తుంది, దీని గుడ్లు ఇట్టుంటాయి, ఒకటే చోట పెడతాయి, అలాగే ముఖ్యంగా దీని తల్లి పురుగులు ఎలా ఉంటాయి కూడా మనకు కాస్త అవగాహన ఉండాలి. ఇక్కడ తల్లి పురుగులే కాకుండా పిల్ల పురుగుల స్థాయిలో కూడా అవి పచ్చడి పదార్థాన్ని, ఆకుపచ్చడి పదార్థాన్ని గీకేసి జల్లెడలాగా చేస్తాయి ఈ ఆకులన్నింటినీ. తర్వాత మొత్తం పూర్తిగా తినేస్తాయి. చివర మనకి ఈ పూతని, పిందెల్ని, కాయల్ని విపరీతంగా తినేస్తాయి. దీన్ని నియంత్రించడం ఎందుకు కష్టమవుతుంది అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా రకరకాల పంటలు వస్తుంది. అంతేకాదు ఇంకొక సమస్య ఏంటంటే, ఇది పగటిపూట పంట మీద కనిపించదు. పురుగేమి లేదు కదా, అంటే మళ్ళీ పొద్దునొచ్చేలేకే పంట అంతా పడైపోయి ఉంటుంది, కొరికి తినేసి ఉంటుంది. ఒక్కోసారి అయితే ఈ పురుగును మనం పట్టించుకోకపోతే చిన్న మొక్కలైతే మొత్తం తినేసి కాడలు కాడలు ఉంచేస్తుంది. రాత్రి రాత్రి ఇది ఆహారం అయిపోయింది, ఇక్కడ మనకు ఆహారం దొరకట్లేదని చెప్పేసి వలస వెళ్ళిపోతాయి, ఇంకో చోట వెళ్ళి ఆ పంట మీద ఉంటాయి. మరి ఇట్లాంటి పంటని నియంత్రించాలంటే అందరం కలిసికట్టుగా చేసుకుంటే కదా. అందుకే దీన్ని నియంత్రించాలంటే ముఖ్యంగా ఈ పురుగు వచ్చేటువంటి పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రైతులందరూ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. మామూలుగా లింగాకర్షక బుట్టలు ఎందుకు పెడతాం? అసలు పురుగు సంఖ్య ఎంత ఉందో తెలుసుకోవడానికి పెడతాం, కానీ ఇక్కడ చేయాల్సినది కాదు. ఎక్కువ పెట్టుకుంటే లింగాకర్షక బుట్టలు అందరూ రైతులు, ఇందాక మనం అనుకున్నటువంటి పంటలు సాగు చేసేటువంటి రైతులు అందరూ కూడా ఎకరాకు మామూలుగా 4 లింగాకర్షక బుట్టలు పెడతాం, కానీ ఇక్కడ 10, 15, 20 ఎక్కువ ఖరీదు కాదు. అవన్నీ అందరు పెట్టినా అనుకోండి, ఎటువైపు ఉన్నా ఎక్కడున్నా దీని తల్లి రెక్కల పురుగులకు సంబంధించిన మగరెక్కల పురుగులు అన్నీ కూడా వచ్చి దాంట్లో పడతాయి. రాబోయేటువంటి పురుగు సంతతిని బాగా సమర్థవంతంగా తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గం. అలాగే మనం మందులు కొట్టడం ముందు వేసి, మరి ఈ గుడ్లంతా పొదక్కుండా మొదటి దశలోనే వేపాకులు, వేప కషాయాలు, వేప నూనె, దీనికి సంబంధించిన మందులు మనం పిచికారీ చేసుకుంటే గుడ్లు పొదక్కుండా చేయొచ్చు. అలాగే మరి ఈ పురుగులు అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆకుల మీద పైన చాలా ఉంటాయి, గుంపులు గుంపులు ఉంటాయి, పదార్థాన్ని గొగ్గోకి తింటుంటాయి. అలాంటి పురుగుని నియంత్రించడం పక్షులకు చాలా సులువు, మంచి ఆహారం, మాంసకృత్తులు. అందుకని ఈ పక్షులు సహాయం తీసుకోవటానికి మనం పంట మీద ఒక అడుగెత్తులో తీగలు కట్టుకోవాలి, పంగకర్రలను పెట్టుకోవాలి అక్కడక్కడ. పక్షులు వాలి ఎక్కడెక్కడ ఈ సన్నటి పురుగులన్నీ కూడా వచ్చి తింటున్నాయా అని చూస్తాయి. ఎందుకు చెప్పుకుంటామంటే, ఒకసారి పెద్ద అయిన తర్వాత పగలు పంట మీద ఉండదు, చిన్న పురుగు అప్పుడే పగలు పంట మీద ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆ విధంగా నియంత్రించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనము గుడ్డు దశ నుంచి పిల్ల దశకు వచ్చిన తర్వాత పెద్ద ఆకులు ఉన్నటువంటి పంటల్లో మనం గమనించి ఆకు మీద జల్లెడ ఆకులు కనిపిస్తే వెంటనే దాన్ని తుంచేసి జోల్లాంటిదో గంపలాంటిదో పెట్టుకొని దాంట్లో వేసుకొని పోతుండాలి. అప్పుడు దీన్ని నియంత్రించడం చాలా సులువైంది. ఇంకొకటి, పురుగులు పెద్ద అయినాయి కనిపించట్లా, వాటిని ఎట్లా నియంత్రించాలా? మన పంట మీద రసాయనాలు కొట్టక్కర్లా, కానీ విషపు ఎర్రలు తయారు చేసి ఉండలుండలు మనము పంట మొదల దగ్గర వేసుకుంటూ పోతే అవి సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అవి మొక్కలపైకి ఎక్కుతాయి. ఇంత ఊరికి వెళ్ళిపోయారు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళంతా, మనకి బాగా తినడానికి సమయం అయిందని చెప్పేసి అన్నీ ఒకటొకటి పైకి ఎక్కుతుంటాయి. పైకి ఎక్కేటప్పుడు మనము విషపు ఎర్రలో బెల్లం కలిపి ఉండలు తయారు చేసి, తౌడు బెల్లం కలిపేసి ఉండలు తయారు చేసి మొదల దగ్గర వేసుకుంటూ పోతే ఆ తీపి వాసనకి పంట మీదకి ఎక్కకముందే ఇవి మరి ఇవన్నీ తినేసి చనిపోతాయి. ఇట్లాంటి ఆలోచన చేసుకుంటూ మనం గనక ఈ పురుగుని నియంత్రించుకోగలిగితే అది చేసేటువంటి విపరీతమైన నష్టాన్ని చక్కగా సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.
1: ఇంతవరకు మీరు వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నియంత్రణ ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. వాతావరణ సమాచారం. రైతులకు వాతావరణ సమాచారం. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో

ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతకు మించి రాగల 24 గంటల్లో పెద్ద మార్పేమీ ఉండబోదు. విశాఖ తీర ప్రాంతంలో, ఆంధ్ర తీర ప్రాంతంలో, ఆంధ్ర ఏతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఇదే కార్యక్రమంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రామానంద తీర్థ, దిగవల్లి వెంకట శివరావు గారుల జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఇదే కార్యక్రమంలో శ్రీమతి జి బినతిగారు పాడిన లలిత గీతాలు, పుష్పాంజలి సమాచారవాణి వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్దికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130 వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాదులో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన

0: పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉద్యానరంగ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
1: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గర ఉన్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా షట్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోగాలకు కూడా మనం ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసారిగా రావాలని లక్ష్యంతో ముందుకు పోవడం,
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రెయిన్బవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత

0: వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः भारतीय विमानचालकेन कैप्टन स्मिथ मछार इत्यनेन सह दूरभाषमाध्यमेन संवादं कृतवान्. सः चालकेन कृतस्य आक्रमणस्य प्रतिरोधं कुर्वता तेन फ्लाई दुबई विमाने दुबईतः तल अवीव नगरं प्रति गच्छताम् 80-100 यात्रिणां प्राणाः रक्षिताः. कैप्टन मछार इत्यनेन प्रधानमन्त्रिणे स्वस्य अनुभवस्य विस्तृत विवरणं प्रदत्तम्. सममेव घटनाक्रमे तस्मै साहस कुतः प्राप्तमिति कथितम्. प्रधानमन्त्री तस्य साहसं प्रशंसितवान्, तस्य शीघ्र स्वास्थ्यलाभाय शुभकामनाः च अयच्छत्. श्रीमोदी अवदत् यत् सम्पूर्ण राष्ट्रं तस्य स्वास्थ्यलाभाय प्रार्थनां करोति. प्रधानमन्त्री अवोचत् यत् कैप्टन स्मितः साहसेन यथासमयम् उचितनिर्णयेन क्षमतया धैर्येण च जनानां प्राणान् अरक्षत्. प्रधानमन्त्री स्मितस्य साहसस्य प्रशंसां कुर्वन् अवदत् यत् देशः गर्वेण वक्तुं शक्नोति यत् भारतीयाः प्राणान् रक्षितुं स्वजीवनं सङ्कटे स्थापयितुं सज्जाः भवन्ति. वार्तालापस्य समये भावुकः स्मितः अवदत् यत् प्रधानमन्त्री नरेन्द्रमोदी तस्य सर्वाधिकः आदर्शः अस्ति, अथ च प्रधानमन्त्रिणः दूरभाषसंवादं प्रति गौरवानुभूतिः प्रकटिता.
3: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने, यानी फ्रैक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग हैं. आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपनी जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की और सबसे बड़ी बात 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता. मैं तो अपने आपसे सुनना चाहूंगा.
4: मेरे लिए मैं सर से भी बोल रहा था, आपने सबसे बड़े एक्टर से और मेरे को ऐसे कॉल करके मेरी फ्रेंड्स कर ले, मुझे बहुत गर्व फील हो रहा है.
2: वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल अमेरिका देश से मिलवौकी नगरे G20 वाणिज्य मंत्रिणां सम्मेलनस्य समापन दिने वैश्विक व्यापार विकृतिभ्यः निवारणार्थं WTO इत्यस्यानुरूपं कार्याचरणाय आह्वानम् अकरोत्. संरचनात्मक अतिरिक्त क्षमतायाः उत्पादनस्य च विषये प्रवदन् श्री गोयल।

0: अवदत् यत् भारतं विश्वस्य द्रुतगत्या वर्धमाना बृहत् अर्थव्यवस्था अस्ति, यत्र देशीय याचनाधारित अर्थव्यवस्था 4.1 अरब जनानां सेवां करोति। सः अवदत् यत् भारतस्य विनिर्माणक्षमतया तस्य देशीय वैश्विक आवश्यकतां पूरयति, तथा च भारतस्य G20 अध्यक्षेन अभिधीयमानेषु क्षेत्रेषु संरचनात्मक अतिरिक्त क्षमता नास्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्।
0: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलम्बी कर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुं आह्वयत्। पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरन तारन क्षेत्रे द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्। BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः। एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఇదే ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వామి రామానంద తీర్థ దిగవల్లి వెంకట శివరావు గారుల జీవిత విశేషాలు వింటారు. లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి బినతి గారు పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ వెల్లూరు రామభద్రన్. 1:30 ఆసియా క్రీడలు 20వ ఆసియా క్రీడలు 2026లోని భాగంగా జపాన్లో జరుగుతున్న ఈ క్రీడల గురించి తాజా సమాచారం వింటారు. 2:31 సైనిక మాదిరి కార్యక్రమంలో రోజ్ మరాహకి చీజోంకా దిల్చస్ప్ ఇతిహాస్ ఈ అంశంపై శ్రీమతి శిఖా శర్మ గారి వ్యాఖ్యానంతో కూడిన గీతాలు వింటారు. సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ శీర్షికన రేడియో ఔర్ సాహిత్యక అనూతారిష్ట ఈ అంశంపై ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన వన్యప్రాణి వారోత్సవాలు ఈ అంశంపై ప్రసంగం వింటారు. రాత్రి 7:15 వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి వింటారు. ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో బెల్లం ఉత్పత్తులతో స్వయం ఉపాధి ఈ అంశంపై కసింకోట గ్రామీణ మహిళా రైతు శ్రీమతి శిల్పనాశెట్టి చిట్టమ్మ గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం, లఘు సంభాషణలు వింటారు. 8:00 దార్శనిక్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇదే కార్యక్రమం రాత్రి 9:30 కూడా స్వరమాలికలో కొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 క్రీడలపై రోజువారీ నివేదిక వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు.

శ్రోతలు, మా ప్రసారాలు ప్రసారభారతి ఓటీటీ ప్లాట్ఫామ్ యాప్ వేవ్స్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా వినవచ్చు. అంతేకాకుండా న్యూస్ ఆన్ ఎయిర్ ఈ యాప్ ద్వారా కూడా మా ప్రసారాలు మీరు నిరంతరాయంగా వినవచ్చు. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న

కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో 1000ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.
2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు

0: రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్పూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవడము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: నేటి మాట కార్యక్రమంలో ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వామి రామానంద తీర్థ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమ సారథిగా పేరుగాంచిన రామానంద తీర్థ గారు 1903 అక్టోబర్ 3 అంటే సరిగ్గా ఇదే రోజున మహారాష్ట్రలోని చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటరావు కేట్గీకర్. చిన్ననాటి నుండే దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న ఆయన సన్యాస ఆశ్రమం స్వీకరించిన తర్వాత స్వామి రామానంద తీర్థగా మారి తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి రజాకార్ల అరాచకాల నుండి విముక్తి చేసి భారత యూనియన్లో విలీనం చేయడానికి సాగిన వీరోచిత పోరాటానికి ఆయన ప్రధాన నాయకత్వం వహించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ పిలుపు మేరకు అనేక సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. 1948 సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైనప్పుడు స్వామీజీ పోరాటం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. స్వాతంత్ర్య అనంతరం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ ఆయన పదవుల కంటే సమాజ సేవకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పివి నరసింహరావు, మర్రి చెన్నారెడ్డి వంటి గొప్ప నాయకులను తీర్చిదిద్దిన అరాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమానికి పూర్తి అండగా నిలిచిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో విద్యను విస్తరించడానికి అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. నిజాయితీ, త్యాగానికి, నిరాడంబరతకు మారుపేరైన స్వామి రామానంద తీర్థగారి

జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారి త్యాగాలు మన తెలుగు నేలకు, భారతీయ ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ కూడా ప్రామాణికంగా నిలుస్తాయి. నేటిమాట కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఒక చక్కని సినీ గీతంతో.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట వింటున్నారు. ఇప్పుడు మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. తెలుగు నేల కన్న గొప్ప చరిత్ర పరిశోధకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ప్రముఖ న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. వారి గురించిన జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. వారు 1898వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనకి ఇదే రోజున ఆయన జన్మించడం జరిగింది. వృత్తిరీత్యా ఆయన విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా సేవలు అందించినప్పటికీ ఆయన మనస్సు ఎప్పుడూ భారతదేశ చరిత్ర, స్వరాజ్య పోరాటం వైపే ఉండేది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు బ్రిటిష్ పాలనలోని ఆర్థిక దోపిడీపై, ప్రజాస్వామ్య సూత్రాలపై అనేక కరపత్రాలు, గ్రంథాలు రాశారు. శివరావు గారిని తెలుగు సాహిత్య లోకంలో చరిత్ర పరిశోధక పితామహుడిగా మనం చెప్పుకోవచ్చు. కుమర్రాజు లక్ష్మణరావు గారి తర్వాత తెలుగులో చరిత్ర పరిశోధనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లిన మహావ్యక్తి ఆయన. పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో మూలన పడి ఉన్న పాత దస్తావేజులు, ఆధారాలు, శాసనాల బూజు దులిపి మన చరిత్రలోని నిజానిజాలను వెలికితీసి మనకు అందించారు. ఆయన రాసిన కథలు గాథలు అనే గ్రంథం తెలుగు పరిశోధనా రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. సులభమైన భాషలో, ఆసక్తికరమైన శైలిలో చరిత్రను సామాన్య ప్రజలకు అందించడం ఆయన యొక్క ప్రత్యేకత. దీనితో పాటు అధినివేశ స్వరాజ్యం, ఆఫ్రికా జాతీయోద్యమం వంటి దాదాపు 40కి పైగా పుస్తకాలు, 350కి పైగా పరిశోధనా వ్యాసాలను వారు మనకి అందించారు. అంతేకాకుండా న్యాయశాస్త్రం, సాంకేతిక రంగాల కోసం, వ్యవహార కోసము శాస్త్ర పరిభాష అనే ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులను రూపొందించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆర్భాటాలకు, సన్మానాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ నిజాయితీకి, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా జీవించిన దిగవల్లి వెంకట శివరావు గారిని మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన మన వైభవాన్ని మనకు అందించిన ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిద్దాం. కార్యక్రమాన్ని ఇంకొక చక్కని గీతంతో కొనసాగిద్దాం.

నేటి మాట ఇంతటితో సమాప్తం. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు లలిత సంగీతం వింటారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి బినతి గారి లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ సిహెచ్ ఈశ్వర్, తబలా శ్రీ భి ధనంజయ. ముందుగా మోవి చిగురుపై మురళి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

శ్రీమతి జి వినతి గారు పాడిన లలిత గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి. ఆనాటి నావోడు సింధురూడ, శ్రీ నండూరి సుబ్బారావు గారి రచన.

ఈనాటి అలలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి బినతి గారు ఆలపించిన అలలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ శ్రీ హెచ్ ఈశ్వర్, తబలా శ్రీ బి ధనుంజయ. ఇదే ప్రసారంలో 8:35 కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామ

రంగనాథన్ గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ వెల్లూరు రామభద్రన్. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి వింటారు. తెలుగు సినీ భక్తి గీతాల పుష్పాంజలి కార్యక్రమాన్ని ఈ పాటతో ప్రారంభిద్దాం.

దిదది దాస పామ ప్రమగా మరి జాతి సరి గమగా మరి జాతి సది సి బని బని బని బని బమ బని బని బని బ bani bani bani bama bani bani bani bani dadi dadi dadi dadi dadi dadi dadi dadi gaga mama pada mama pada bani pani dadi.

సింధు భైరవి చిత్రం నుండి పాట విన్నారు. పుష్పాంజలి కార్యక్రమంలో తరువాతి పాట అన్నమయ్య చిత్రం నుండి వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. వెంటనే 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
1: విజయనగరం జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించిన రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పండుగ మూడవ దశ పనులు, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్టంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండల్లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమరం గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గజపతి నగరం నియోజకవర్గానికి 34 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు మొత్తంగా 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గతంలో పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టామని, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 3.0 ద్వారా మరింత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హౌస్ హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్లో పలుచోట్ల పాఠశాలలు, విద్యుత్ సరఫరా, బస్సు సౌకర్యాలు, ఇళ్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులను మందలించారు. నిర్లక్ష్యం వహించిన వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు షోకాస్ నోటీసులు, ఛార్జి మెమోలు జారీ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గజపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేశారని యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా సాంస్కృతిక, చారిత్రక, కళా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు 2026ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరిమాను సంబరానికి 2 రోజుల ముందు విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని 11 వేదికల్లో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు వంటివి నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ వేదికలకు ప్రత్యేక ఇన్ఛార్జి అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుళ్లలో స్ఫూర్తిని నింపారు. తొలుత వారి నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబరిచిన క్యాడెట్స్ కు జ్ఞాపికలు అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ సందర్భంగా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాడెట్స్తో, వారి తల్లిదండ్రులతో మంత్రి మమేకమై మాట్లాడారు. మరింతవరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం వింటారు. శ్రీ టిఎన్ కృష్ణన్ వయోలిన్, శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం. ముందుగా మహాగణపతి, నట్టాయి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితార్ రచన.

ఇప్పుడు సామజవరగమన హిందోళ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

ఇప్పుడు హరియుం హరణుం అఠాన రాగం రూపకతాళం వరదదాస సాహిత్యం.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం వింటున్నారు. చివరిగా తిల్లాన కాపీరాగం, ఆదితాళం, తిస్రగతి, వరదదాస సాహిత్యం.

0: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం విన్నారు. వయోలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ వెల్లూరు రామభద్రన్. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. పాటల పల్లకి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు నచ్చిన పాటలు వినాలి అని అనుకుంటే 2727244 అనే నెంబర్కి కాల్ చేయాలి. విశాఖేతరులైనా ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్న 0891 అనే నెంబర్ కోడ్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. పాటల పల్లకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ చక్కని గీతంతో.

0: పాటల పల్లకి ప్రోగ్రాంలో మరి మొదటి కాలర్ ఎవరో ఎక్కడిని కాల్ చేస్తున్నారో ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: ప్రకాష్ రావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: నాకు రంగుల రాట్నం సినిమా నుంచి నది రే ఈ జాములో పాట కావాలి సార్.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి. ఈ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఎక్కడిని కాల్ చేస్తున్నారో మనం ఒకసారి వారిని పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్తే అండి.
1: సూర్యకుమార్ ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: నేను బాగున్నానండి. సూర్యకుమార్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: సుస్వాగత మూవీలో ఏ స్వప్నంలో కాన ఆ సాంగ్ చేసేయండి సార్.
0: ఓకే, తప్పకుండా ప్లే
1: థ్యాంక్ యూ.
0: చేస్తాను.
1: థ్యాంక్ యూ సార్ జీ. నమస్తే. జై శ్రీరామ్.
0: థ్యాంక్ యూ. మరి మీరు కూడా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 2727211 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన పాట వినవచ్చు. వైజాగ్ బయట నుంచి ఫోన్ చేస్తున్నా లేదా సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నా 0891 అనే కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారు పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి గురించి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: మాకు నమ్మిన బొంటి సినిమా నుంచి సుశీల గారు పాడారండి, చెంగు చెంగున గంతులు వేయండి, ఆ పాట వినిపించండి.
0: ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి. ఈ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరు కూడా మన కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాట వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్లకి కాల్ చేసి కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. విశాఖేతరులైతే ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లయితే 0891 అనే నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. ఈ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: రాజేంద్ర కుమార్ కాకినాడ సార్.
0: రాజేంద్ర గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: చెప్పండి సార్, నాకంటి పాపల్లో
0: వాగ్దానం చిత్రం నుంచి ప్లే చేయమంటారా?
1: నాకంటి పాపల్ అవును సార్.
0: ఓకే అండి, ఆ పాట మీకోసం ప్లే చేస్తానండి.
1: అలా థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: పాటలు పలికి కార్యక్రమంలో తర్వాత శ్రోతను ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నాం. మీ పాటల ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలకించుకుంటాం. మరి
0: థ్యాంక్ యూ అండి. మరి మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు ఎం రమణ, యలమంచిలేరు, పెద్దపల్లి జిల్లా అనకాపల్లి.
0: రమణ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: రమణ గారి కోసం ఓ రంగనాథ శ్రీ రంగనాథ అన్న సాంగ్, రక్త సింధాలు సినిమాలో ఇవ్వండి సార్.
0: చిరంజీవి గారి మూవీ.
1: సార్ సార్ ఇదే.
0: ఓకే అండి, మీకోసం ప్లే చేస్తాను ఆ పాట.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ అండి.

0: పాటలు పలకి ప్రోగ్రాంలో నెక్స్ట్ శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నేను ఆపండి ప్రసాద్, శశికళ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ప్రసాద్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: అంతులమ్మ చిత్రంలో సిరిమల్లె నీవే పాట వేస్తారా?
0: వేస్తానండి.
1: థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: థ్యాంక్ యూ అండి. ఈ పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి మీరు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేయాలి. విశాఖ బయట నుంచి ఫోన్ చేస్తున్నా, సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నా 0891 అనే నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది.

0: పాటల పలకి కార్యక్రమంలో తర్వాత శ్రోతని మనం ఒకసారి పలకరిద్దాం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారా? హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: సార్ నా పేరు తాతయ్యనండి, భోగాపురి మాట్లాడుతున్నాను.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: మాకు మంచి రోజులు వచ్చాయని ఎగిరి గొప్ప ఏమంది పాట కావాలండి.
0: అలాగే అండి, ప్లే చేస్తాను.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: థ్యాంక్ యూ అండి, నమస్తే. ఈ పాటతో మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

లైన్ కట్ అయినట్టుగా ఉంది. మరి ఈ చక్కని పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. మరి మీరు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అంటే 2727224 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పలకరించే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: పూకాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నెక్స్ట్ కాలర్ ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి.
4: నేను తుమ్మపాల నుంచి సత్యారావు మాట్లాడుతున్నాను.
3: సత్యారావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
4: బిల్లెమ్మ బుల్లోడు సినిమా నుంచి కురిసింది వాన నాగుండెలోన అనే పాట కావాలండి.
3: అలాగే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.

0: పాటలు పలకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: అండ్ గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్
1: కుమార్
0: అండి.
1: కుమార్ సార్, ఉదయం నుంచి 9 గంటలకి ట్రై చేస్తే ఇప్పుడు దయ కలిగిందండి.
0: మీకు అదృష్టం బాగుంది, అందుకే లైన్ కలిసింది.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ
0: ఏ
1: వెరీ
0: పాట
1: మచ్.
0: ప్లే చేయమంటారు మీకోసం?
1: ఎవరు వచ్చినా పట్టుదల చేయనా, మీరు వస్తే పట్టుదల చేస్తానండి.
0: థ్యాంక్ యూ అండి.
1: మీరు మంచివారు కదా.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: అయితే
0: ఏ పాట ప్లే చేయమంటారు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనాని మాట్లాడుతున్నాను.
0: కళ్యాణ్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: అదే సార్, పని పని మానేసి ఫోన్ చేస్తాము. కొద్దిగా నిజాయితీగా ఫోన్ లిఫ్ట్ చేయండి.
0: తప్పకుండా, తప్పకుండా. అందుకే నిజాయితీగా చేయబట్టి మీకు అవకాశం వచ్చిందండి.
1: నేను నేను చేయబట్టిగా
0: అంతే అంతే, మీరు చేస్తే వస్తుంది.
1: మాట్లాడలేనండి, నేను ఫోన్ రాసేసినండి.
0: అందుకే అందుకే
1: ఫోన్ దొరికిన వరకు వదల్లో
0: పాట ప్లే చేస్తాను. ఏ పాట ప్లే చేయమంటే?
1: అడుగుదాంగా. వీర విక్రమ ధీర జిగ్గజ నీకే స్వాగతాలు, ఈ పాట మీకు వచ్చింది సార్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి. ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

0: పాటలు పల్లకి కార్యక్రమంలో లాస్ట్ లక్కీ కాలాన్ని పలకరిద్దాం. హలో,
1: నమస్కారం సార్. నా పేరు చిట్టూరు సత్యనారాయణ మూర్తి, చీమలాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు?
1: కుల గౌరవంలోని మాతృత్వంలోనే ఉంది ఆడదన్మ సార్.
0: అలాగే అండి, ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో లైన్ కలవని వారు మళ్ళీ 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది సేపట్లో గడిచిన వారపు ప్రపంచ వార్తల సమాహారంగా వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం దుబాయ్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో జరిగిన భద్రతా ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరానికి బుధవారం బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ-1073 గాల్లో ఉండగా కాక్పిట్లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కో పైలట్ అనుమానాస్పద రీతిలో విమానాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ప్రధాన పైలట్గా ఉన్న భారత్కు చెందిన కెప్టెన్

0: కమాండ్ మాస్టర్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారని, వీరిలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కోపైలట్ ప్రధాన పైలట్పై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో విమానం కొద్దిసేపట్లోనే సుమారు 34,000 అడుగుల నుంచి 16,000 అడుగుల ప్రాంతానికి వేగంగా దిగింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. తనకు స్పృహాశక్తి తగ్గుతున్న సమయంలో విమాన కాక్పిట్ తలుపును తెరవగలగడంతో ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇతర సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు కాక్పిట్లోకి వెళ్లి దాడి చేసిన కోపైలట్ ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని ఇజ్రాయెల్కు తీసుకెళ్లకుండా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండింగ్ అనంతరం పైలట్లిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించారు. అనంతరం ప్రయాణికులందరినీ మరో ఫ్లై దుబాయ్ విమానంలో టెల్ అవీవ్ నగరానికి పంపించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సౌదీ ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రధాన పైలట్పై కో పైలట్ దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి గల కారణం, కో పైలట్ ఉద్దేశం విమాన నియంత్రణను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నం జరిగిందా, ఏదైనా ఉగ్రవాద సంబంధం ఉందా వంటి అంశాలపై తుది నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఓవైపు కత్తిపోట్లకు గురైన భారత్ పైలట్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించి పెను ప్రమాదాన్ని తప్పించాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్ ధైర్య సాహసాలను కొనియాడారు.
1: Happened is a tremendous act of heroism that prevented another 9/11 act of heroism. Happened is a tremendous act of heroism that prevented another 9/11 style crash of an entire airplane. What we know is that this plane that was heading from Dubai to Israel, as they approached Israel, one of the co-pilots stabbed or hit with an axe the other pilot, an Indian pilot, the pilot that was hit, bleeding profusely, fighting for his life, managed to unlock the pilot's door, but the plane was going into a nosedive. When they heard the screaming, a passenger, an Israeli passenger, sitting in row 18, rushed to the cockpit, trying to open it. When the plane started to nosedive, he was thrown aside in that area where the stewards are, the flight attendants are.
0: ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచర్ను హీరోగా అభివర్ణించారు. విమాన కోపైలట్ ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని, అతను ఉగ్రవాది లేదా మానసికంగా అస్థిరమైన వ్యక్తి అయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2: And it seems as though the co-pilot was perhaps a terrorist or perhaps a whack job. And he stabbed the pilot. The pilot was in very bad shape. And I guess he still is in very bad shape. But he had the sense to, amazing, to, in a way he was a hero, to open the door. You know, those doors are solid steel. You can't get them open from outside. He was able to fall back and get the door open and scream.
0: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ స్మిత్ మచర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడేందుకు భారతీయులు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలకు అవకాశం ఏర్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ, అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపారు. ఇరాన్ తరపున హార్మోజ్ జలసంధిని తెరవడం, ప్రాంతీయ ఘర్షణలను తగ్గించడం, అణ్వాయుధాల తయారీ అంశంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలను ప్రతిపాదించారు. అయితే హార్మోజ్ జలసంధి సంక్షోభం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో ఇరాన్ మరోసారి పరోక్ష చర్చలు జరిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఈ చర్చలకు సంబంధించి

0: అమెరికా స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమాధానం రావచ్చని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఇరాన్తో యుద్దం, హార్మోజ్ జలసంధి గురించి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమ ఎదుట లొంగిపోతుందని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ వారం రోజుల్లో హార్మోజ్ జలసంధి నుంచి అమెరికా ఎక్కువ చమురును వెలికి తీసిందని చెప్పారు. ప్రముఖ టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో మీటింగ్ అనంతరం వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్దాన్ని పెంచుతూ వస్తోంది. ఇరాన్ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసి పెడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్ హాంకాంగ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 10 సంస్థలు, వ్యక్తులపై కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడంతో పాటు ఆయుధ సంపత్తిని పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని మరింత క్షీణింపచేయాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా తెలిపింది. ఇక ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. నిలిపివేసిన విమాన మార్గాలను తిరిగి పునరుద్దరించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. గతంలో అందుబాటులో ఉన్న విమాన మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకులను తొలగించడానికి తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఇరాన్ ఉపయోగిస్తోందని ఇరాన్ పౌర విమానయాన సంస్థ అధిపతి అబూజర్ షిరౌడి తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్దం ఈ వారం కూడా అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా నిలిచింది. యుక్రెయిన్లోని కీవ్, జపోరిజియా, ఒడెసా, సుమీ, కార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివాస కార్యాలయ భవనాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు శుద్ది కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది. ఇక మాస్కో నగరంలోని వాల్డాయ్ ఫోరంలో గురువారం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. యుక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని ఆయా దేశాలను కోరారు. ఏ ఐరోపా దేశంపైనా దాడి చేసే ప్రణాళికలు రష్యాకు లేవని, వాటితో శాంతియుత సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. అయితే కలినిన్ గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. అలాగే తమపై యుక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్ గ్రాడ్ రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడానికి నాటో కూటమి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అది ప్రపంచ దేశాలకే ప్రమాదకరమన్నారు. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలోని యుక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారాలపై యుక్రెయిన్ జరిపిన దాడుల వల్ల తమ జీడీపీలో సుమారు 1% నష్టం వాటిల్లిందన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే యుక్రెయిన్తో ఇంకా యుద్దం కొనసాగుతోందన్నారు. ఇక నాటో మిత్ర దేశాలకు వ్యతిరేకంగా రష్యా శత్రుపూరిత చర్యలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మార్క్ రుటే ఆరోపించారు. యుక్రెయిన్కు 32 దేశాల నాటో కూటమి అందిస్తున్న మద్దతును నిలువరించడంలోనూ రష్యా విఫలమవుతోందన్నారు. లిథువేనియా ప్రధానమంత్రి మిండౌగాస్ సింకేవిషియస్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో మార్క్ రుటే మాట్లాడుతూ యుక్రెయిన్కు నాటో మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
1: రష్యా కంటిన్యూస్ ఇట్స్ రెక్లెస్ కంపెయిన్ ఆఫ్ హోస్టైల్ యాక్షన్స్ అగైన్స్ట్ నాటో అలైస్. ఇట్ ఇస్ ట్రైయింగ్ టు వీకెన్ అవర్ రిజల్వ్ అండ్ స్టాప్ అవర్ సపోర్ట్ ఫర్ యుక్రెయిన్. బట్ రష్యా ఇస్ ఫెయిలింగ్. ఇట్ ఇస్ ఫెయిలింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ యుక్రెయిన్ అండ్ ఇట్ ఇస్ ఫెయిలింగ్ టు అండర్మైన్ అవర్ యూనిటీ అండ్ సపోర్ట్ ఫర్ యుక్రెయిన్. అవర్ మెసేజ్ టు మాస్కో ఇస్ క్లియర్. వి విల్ డు ఈవెన్ మోర్ ఫర్ యుక్రెయిన్.
0: చైనాతో భారతదేశ సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభించాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించదని, సుదీర్ఘకాలం సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగడం ఏ దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందం చర్చలపై కూడా జైశంకర్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఒక అవగాహనకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. భారత్లో చిన్న ఉత్పత్తిదారులు, చిన్న పరిశ్రమలు అనేక సంఖ్యలో ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసంతో పాటు ఉత్పత్తి విధానం, సామాజిక నిర్మాణం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వాణిజ్య చర్చలను విజయవంతంగా పూర్తి చేయడానికి కొంత సహనం, ప్రతి అంశంపై లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
2: Today I think we have reached a situation where there is more or less an understanding on the trade agreement. But as my trade minister has said on more

0: than one occasion. But the issue is now what has changed on the American side. So on the American side, reciprocal tariffs were struck down. So there's now a new basis for tariff imposition, which is 301. And the 301 process is still in the works. It's still unfolding. So issue for us is, you know, at what point do you close out an agreement which is very, very far advanced? But the period that it took to reach it, I mean, that did create bumps last year for the relationship. So presumably, if that agreement is closed out, that would be one point which would contribute to a better relationship.
1: Alage, ఉగ్రవాద సమస్య భారత్కు అత్యంత ముఖ్యమైన అంశమని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా వైపు నుంచి తగిన స్థాయిలో అవగాహన సానుభూతి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా యుక్రెయిన్ యుద్దం, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని ఘర్షణలు ప్రపంచ దక్షిణ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపాయని జయశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇంధన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంధన మార్కెట్ చాలా ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇంధనం అంశాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తే మార్కెట్లోని సంక్లిష్టతలు మరింత పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ధరలను స్థిరీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ హెల్మెండ్ ప్రావిన్సుల్లో పౌర నివాసాలపై పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో 11 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో కునార్లోని సుల్తాన్ జిల్లా, హెల్మండ్లోని గర్మిసర్ జిల్లాల్లో 3 నివాసాలు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 24 కాందహార్ పక్తియా కోస్ట్ ప్రావిన్సుల్లో జరిగిన వైమానిక దాడుల్లో కూడా 4 పౌరులు మరణించినట్లు ముజాహిద్ తెలిపారు. తాజా దాడులను ఖండించిన ముజాహిద్, పాకిస్తాన్ తన దేశ రాజకీయ ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నేపాల్లో గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు కొండచెరీలు విరిగిపడిన ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 గల్లంతయ్యారు. కేవలం కొండచెరీలు విరిగిపడిన ఘటనల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 5 గల్లంతయ్యారని నేపాల్ అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు నేపాల్లోని పర్వత ప్రాంతమైన మనాంగ్ జిల్లాలో మౌంట్ హిమ్లుంగ్ బేస్ క్యాంపును హిమపాతం తాకడంతో 4 మరణించారు. మరో 12 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. శరద్ ఋతువు, పర్వతారోహణ సీజన్ ప్రారంభానికి ముందు తాళ్లను ఏర్పాటు చేయడం, టెంట్లను సిద్దం చేయడం వంటి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలో హిమపాతం సంభవించింది. ఆ సమయంలో బేస్ క్యాంపులో మొత్తం 27 మంది ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారత్కు చెందిన మరో 5 ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన ప్రదేశాల సంఖ్య 78కి చేరింది. కొత్తగా చేర్చిన వాటిలో బాగ్ గుహల బౌద్ధ చిత్రాలు, చంబల్లోయలోని దేవాలయాల సముదాయం, గుప్తుల కాలానికి చెందిన ఉదయగిరి గుహలు, గినోర్గఢ్ గిరిజన వారసత్వం ఉన్నాయి. అలాగే భారత దక్షిణాఫ్రికాలను అనుసంధానించే శ్రేణి అంతర్జాతీయ ప్రతిపాదనగా సత్యాగ్రహ ప్రదేశాలు కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ప్రోగ్రాంని మనం కంటిన్యూ చేద్దాం ఈ చక్కని గీతంతో.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పలక సత్యనారాయణ సార్.
0: సత్యనారాయణ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: నాకు శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, జయసత్ గారు నటించిన ఇల్లాలు ఈ సినిమాలో గుండెలు, సవ్వడి, కళ్ళలు, తలచడి అనే పాట కావాలి సార్ నాకు.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం ప్లే చేస్తాను.
1: ఓకే, బాయ్ అండి.
0: బాయ్ అండి, థ్యాంక్ యూ.
1: బాయ్.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే అండి.
1: మా సత్సాయి జిల్లా ధర్మవరం చెందిన నుంచి నా పేరు ఓబ్లేష్ సార్.
0: ఓబ్లేష్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: మా గాయన సినిమా నుంచి పాట వినిపించండి సార్.
0: అలుపన్నది లేదా సాంగ్ ప్లే చేయను?
1: అవును సార్, సాంగ్ ప్లే చేయండి సార్.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం ఆ పాట ప్లే చేస్తాను.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: పాటలు పలికి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారికి ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: మాకు మాంగళ్య బలం సినిమా నుంచి సుశీల గారు, ఘంటసార్ గారు పాడారండి, పాట వినిపించండి. నమస్కారం సార్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మీకోసం ఈ పాట ప్లే చేస్తున్నాను.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: రవికుమార్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం అండి?
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట కటకటాల రుద్రయ్య చిత్రం నుంచి సార్.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం ప్లే చేస్తానండి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: పాటల పల్లకి ప్రోగ్రాంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు కొండపోతు రామనాయుడు, మధ్య గ్రామం, పద్మనాభ మండలం, విశాఖ జిల్లా సార్.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: చక్రేటలోని మొరటోడు నామోగుడు మోజుపడి చీర దగ్గర.
0: ఓకే అండి, ఆ పాట మీకోసం ప్లే చేస్తున్నానండి.
1: ఓకే సార్.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: సనప గ్రామం సార్, ఆత్మకూరు మండలం, అనంతపూర్ జిల్లా సార్. నా పేరు పుల్లన్న సార్.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: ఇంటింటి రామాయణంలో మల్లెలు పూసే వెన్నెల కాస ఈ హాయిగా అనే పాట సార్.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా ధన్యవాదాలు.
1: నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం.
1: హలో
0: హలో, నమస్తే
1: హలో
0: అండి.
1: సార్, నమస్తే అండి. కుమార్ గారు,
0: నమస్తే అండి.
1: నా పేరు అనుపోజ్ లక్ష్మణ్ రావు, రామాటాక్సి రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకోసం ఏ పాట ప్లే
1: మీ
0: చేయమంటారు?
1: ప్రోగ్రామ్ బాగుంది, కంటిన్యూ వింటున్నాను.
0: థ్యాంక్ యూ అండి. మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: ఇందుకు చెందులో తొలి సంధ్య రాగపు ఆ పాట కావాలండి.
0: తప్పకుండా అండి, మీకోసం ప్లే చేస్తాను.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: వెల్కమ్.

0: పాటలు పల్లకి కార్యక్రమంలో లాస్ట్ లక్కీ కాలర్ ని మనం పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి అండి.
0: వెంకట్రావు గారు, మరి మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: శివ సంపదల సినిమా నుంచి మాదప్ప శక్తి గారు పాడారండి, కొండమ్మ బంగారప్ప కొండమ్మ పాట వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: కాకినాడ ముక్కు వెంకట గురించి అండి.
0: అలాగేనండి, తప్పకుండా మీకోసం ప్లే చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదే ప్రోగ్రాంలో మధ్యాహ్నం మహిళావాణిలో కూడా మీరు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి హలో బాగున్నారా ప్రోగ్రాంలో మీకు కావలసిన పాటలు అడిగి వినవచ్చు. మహిళా శ్రోతలు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఈ పాటతో కంటిన్యూ చేద్దాం.

0: పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత చిత్రగీతాలు వింటారు. ముందుగా మంచి మనసులు చిత్రానికి కెవి మహాదేవన్, సంగీతం సాహిత్యం ఆత్రేయ, ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

తర్వాత కోడలదిద్దిన కాపురం చిత్రానికి టీవీ రాజు సాహిత్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, టీవీ రాజు సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: తర్వాత ధర్మదాత చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడగా, సాహిత్యం టి చలపతిరావు.
1: ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి

బడిపంతులు చిత్రానికి కేవి మహదేవన్, సంగీతం ఆచార్య ఆత్రేయ, సాహిత్యం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

తర్వాత ఆరాధన చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా ఆచార్య ఆత్రేయ రాసిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

యమగోళ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గళంలో సాహిత్యం ఆచార్య, సంగీతం కె చక్రవర్తి.

నిప్పు లాంటి నిజం చిత్రానికి కె చక్రవర్తి, వేటూరి సుందరమూర్తి సంగీతం సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత ఎదురులేని మనిషి చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. కెవి మహాదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ సాహిత్యం.

యమగోళ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో, కె చక్రవర్తి సంగీతం అందించగా ఈ పాట

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

మధురిమ పాత చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత అడవి రాముడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా, కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో, వేటూరి సుందరరామూర్తి సాహిత్యం.

తర్వాత ఇద్దరు అమ్మాయిలు చిత్రానికి కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో దాశరథి రచించిన పాటకి ఘంటసాల పీసూరిశీల గానం అందించగా ఈ పాట

of roses, brightness of skies.

తల్లా పెళ్ళామ చిత్రానికి టివి రాజు సాహిత్యం అందించగా, సి నారాయణ రెడ్డి సాహిత్యంలో ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు. తర్వాత

తర్వాత పచ్చని సంసారం చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీతంలో సి నారాయణ రెడ్డి సాహిత్యంలో పి సుశీల పాడిన ఈ పాట

లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా పీలీల ఎస్ జానకి పాడిన పాట విన్నారు. తర్వాత మా మంచి అక్కయ్య చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో దాశరథి కృష్ణమాచార్యులు సాహిత్యం అందించగా ఎస్ జానకి ఘంటసాల పాడిన ఈ పాట

0: మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. సమయం
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్ రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
2: Faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
1: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ,

రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యేజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3వ వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

0: ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను చిత్రానికి డేవిడ్ సిమోని పాడిన పాట వింటారు.

తర్వాత ఏమాయ చేసే చిత్రానికి విజయప్రకాష్ సుజిని డిమోలో బాలాజీ పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయి

0: హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్లు, ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటితో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard and or you would have understood it. The 3S is, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of

0: జరుగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ,
1: ZPHS క్వీన్ మేరీస్ హై స్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపి 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నక్సలిజం అంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1967లో నక్సల్బరీలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
2: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: तिरुपति जिला श्री सिटीलो ईरोजु अग्नि प्रमादम जरिगिंदि. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవాయాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్లు గెలిచిన జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి

0: ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలు కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 లేదా 2727288 అనే నెంబర్కి కాల్ చేసి తమకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. విశాఖేతర ప్రాంతవాసులు చరవాణి ద్వారా కాల్ చేయాలనుకునే శ్రోతలు 0891 అనే కోడ్ను జత చేసి నెంబర్ను డైల్ చేసి తమకు నచ్చిన పాటలను కోరి వినవచ్చు. ముందుగా హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: కుమారి అండి, పెద్దాపురం నుంచి కాల్ చేస్తున్నాము.
0: కుమారి గారు చెప్పండి, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు?
1: నాకు టక్కరి దొంగ మూవీ నుంచి అండి.
0: టక్కరి దొంగ మూవీ నుంచి? ఓకేనండి కుమారి గారు, మీకోసం మీరు అడిగిన టక్కరి దొంగ చిత్రం నుంచి మీకోసం ఒక పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో.
1: హలో,
0: మేడం బాగున్నారా?
1: బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి?
0: ఎన్ఏడి మేడం కుమార్ టైలర్ చేస్తున్నా. నా పేరు చంద్రిక మేడం.
1: చంద్రికా గారు, ఏ పాట ప్లే చేయమంటారు? ఏ సినిమా నుంచి మీకోసం?
0: సంపంగి సినిమాలో సాంగ్ ప్లే చేయమని.
1: హలో
0: సంపంగి నుండి మేడం.
1: హలో

0: హలో హలో
1: నమస్కారం
0: హలో నమస్తే అండి.
1: నమస్తే. చెప్పుకున్నారా మేడం మీరు?
0: హలో నమస్తే అండి.
1: హలో నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు తెలిసారు పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు, మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: ఇంటింటి రామాయణం సినిమాలో పాట కావాలి మేడం.
0: ఓకేనండి. పద్మావతి గారు, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను.

0: హలో
1: హలో, బాగున్నారా?
0: హలో, నమస్తే
1: హలో,
0: అండి. బాగున్నా అండి.
1: నమస్తే.
0: మీరు?
1: రాధాపురం, శ్రీకాకుళం.
0: రాధగారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు? ఏ చిత్రం నుంచి?
1: త్రిశూలం చిత్రంలోని రాయిని ఆడది చేసిన రాముడి పాట ప్లే చేయండి.
0: ఓకేనండి. రాధగారు, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: ఓకే అండి, కాల్ చేస్తుండండి.

0: और एशियाई खेलों में क्रिकेट में भारत ने पाकिस्तान को हराकर स्वर्ण पदक जीता। पुरुष हॉकी के फाइनल में भारत का मुकाबला मलेशिया से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి చిరు జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలోనూ, ఆంధ్రేతర తీర ప్రాంతంలోనూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈ రోజు నుంచి అనగా 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సైనిక్ మాధురి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతలు వింటారు.

మీరింతవరకు సైనిక్ మాదిరి కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్. 7:00 వికాసం అనే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో బెల్లం ఉత్పత్తులలో స్వయం ఉపాధి, కసిపుకోట గ్రామీణ మహిళా రైతు శ్రీమతి శిల్పనా శెట్టి చిట్టమ్మగారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.

ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే లేఖావళి, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం అనే అడ్రస్కి మీ అభిప్రాయాలను పోస్ట్ కార్డు ద్వారా తెలియపరచవచ్చు. ఎయిర్ పీసీ విఎస్పీ @gmail.com ద్వారా ఈమెయిల్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు, లేదంటే 7416171729999 అనే వాట్సాప్ నంబర్కు మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3 గంటలు దాటి 50 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో మొదటి ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండో ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు 102 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా యువవాణి యువజనుల కార్యక్రమం.

నేలపై నడిపే వాహనంలో ఏదైనా అనుకోని అవాంతరం తలెత్తితే దాన్ని ఆపేయవచ్చు. రోడ్డు పక్కన నిలబడి ఉత్పన్నమైన సమస్యను పరిష్కరించవచ్చు. అదే కాలంలో ఆకాశంలో ఎగిరే విమానంలో సంభవిస్తే అది ఎంతోమంది ప్రయాణికుల గుండెల్లో అదురు పుట్టించే భయోత్పాతం కలిగించేటువంటి పరిణామం. అసలు ఈ పరిణామాలు ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా రాజహంస చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట వింటారు.

యువవాణి కార్యక్రమంలోకి స్వాగతం, పునఃస్వాగతం. తెరపై చాలామంది హీరోలను మనం చూస్తుంటాం, కానీ మన నిజ జీవితంలో ఒక రియల్ హీరో గురించి చెప్పుకోవాలనుకుంటే ఎవరా రియల్ హీరో? సుమారు 174 మంది ప్రాణాలను గగన తలంలో కాపాడిన వ్యక్తి. నిజంగా అటువంటి వాళ్ళే రియల్ హీరోస్. ఎవరా రియల్ హీరో, ఏమిటా విశేషాలు, గగనం చిత్రం నుంచి ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

ఎవరా రియల్ హీరో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుందాం. మరి టాపిక్లోకి వచ్చేద్దాం. ఇటీవల దుబాయ్ నుండి ఇజ్రాయెల్కి బయలుదేరిన విమానంలో పైలట్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తితో, సాహసంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా

తోటి పైలట్ విమానంలో 174 మంది ప్రయాణికులను ప్రాణహాని కలిగించే విధంగా ఒక తీవ్రమైన ఉగ్రదాడిని తలపెట్టినప్పుడు అత్యంత ధైర్య సాహసాలతో తన తోటి పైలట్ దుశ్చర్యను అడ్డుకున్నాడు స్మిత్ మచ్చర్. తన తోటి పైలట్టే తనపై కత్తితో దాడి చేసినా సాహసంతో అతని దుశ్చర్యను అడ్డుకుని ఆ విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినటువంటి రియల్ హీరో స్మిత్ మచ్చర్. మరి ఇటువంటి వారే కదండి మన యువతకు ఆదర్శం, మార్గదర్శకం కూడాను. ఇప్పుడు ఒక పాట వినండి. ఘర్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

విమాన ప్రమాదం, ముఖ్యంగా ఈ ఉగ్రదాడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే 174 మంది ప్రయాణికులను కాపాడినటువంటి స్మిత్ మచ్చర్ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి టెక్స్టైల్ వస్త్ర వ్యాపారంలో వాళ్ళ కుటుంబీకులు ఆ రంగంలో ఉన్నారు. మొదట కుటుంబ వ్యాపారంలోకి వెళ్ళాలని స్మిత్ భావించారు. అయితే ఒక సెమినార్లో పాల్గొన్నాక ఆయన వస్త్ర వ్యాపారం కాకుండా ఈ విమానయాన రంగం పైలట్గా స్థిరపడాలనుకున్నారు. అయితే స్మిత్ మచ్చర్ చేసినటువంటి ఈ పని వల్ల ఈరోజు ప్రపంచమంతటా ఆయనకి మంచి నేమ్ అండ్ ఫేమ్ అండ్ వైరల్ కూడా అయ్యింది. అంతేకాకుండా ఇంతమంది ప్రాణాలను కాపాడినందుకు వివిధ సంస్థలు ఆయనకి పారితోషికాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్మిత్ మచ్చర్ మన భారతీయుడు అవడం మనకు గర్వకారణం. ఇప్పుడు ఒక పాట విందాం. లేడీస్ టైలర్ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన పాట వింటారు.

మాతల జాతల జీతల జాతల బా, గాతల గేతల భూతల జాతల బా.

దుబాయ్ టిలీ అవివ్ ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇప్పుడు కోలుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యుఏఈలో భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. ఆసుపత్రిలో స్మిత్ ఆయన కుటుంబ సభ్యులను కలిసినట్టు స్మిత్ తెలియజేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకి చికిత్స జరుగుతుంది. స్మిత్ మచ్చర్ భారత వీరపుత్రుడిగా భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలియజేశారు. ప్రాణాలను కాపాడటంతో పాటు పెను ప్రమాదాన్ని తప్పించడంలో ఆయన చూపిన ధైర్యం మానవాళికి చేసిన గొప్ప సేవగా పేర్కొన్నారు. దాడిలో గాయపడిన విమానాన్ని సురక్షితంగా నడిపించేందుకు స్మిత్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు. సో ఇటువంటి వీరపుత్రులు మన భారత యువతకి ఒక స్ఫూర్తిదాయకం. వారి మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా రియల్ హీరో మన స్మిత్ మచ్చర్ భారతీయ వీరపుత్రుడు. వారిని అనుసరించాల్సిన యువత ఆయన మార్గదర్శకుడిగా తీసుకోవాల్సిన అవసరం ఈ యువతకి ఎంతైనా అవసరం. ఇప్పుడు ధర్మచక్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఈరోజు ఒక రియల్ హీరో గురించి తెలుసుకున్నారు. ఆయనే స్మిత్ మచ్చర్. మరి రేపటి యువవాణిలో మరికొన్ని అంశాలు తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందుగా యువవాణి కార్యక్రమం ముగించే ముందు ఒక వాద్య సంగీతం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రాల చిత్రగీతాలు వింటారు. ముందుగా రక్త సింధూరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

సంధ్యారాగాల్లో తర్వాత కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: సంధ్యారాగాల్లో తరువాత కళ్యాణ్ రాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: ఆల్ రైట్.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరంలో విడుదలైనటువంటి తెలుగు చిత్రాల నుంచి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి ఈనాటి సమాచారవాణి కార్యక్రమంలో వాతావరణ విశేషాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 85%. పౌరమానియన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 76%. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. రాగల 24 గంటల్లో పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ఏ రకమైనటువంటి సమాచారం లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక కేరింత చిత్రం కోసం అన్నా సౌజన్య పాడిన పాట వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటీ ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్టంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టు

0: ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడా ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ది చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా యూరోప్లకు 100 ఏళ్లు పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry. We believe that 5 years is a time given by our electorate. We need to showcase risk. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికీ తెలిసిందే విషయం, కానీ దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9న ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2,396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,16,000కు పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు పైగా చేరుకుంది. జీఈఎంలో కృత్రిమ మేధస్సు ఏఐ, అధునాతన డేటా విశ్లేషణలతో ప్రభుత్వ కొనుగోళ్లను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై జీఈఎం దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ
3: జోబీ

0: सरकार में कोई चीज सप्लाई करना चाहता है, क्या क्वालिटी का माल है उसके पास, वो उसमें लिख करके रख सकता है। और सरकार के डिपार्टमेंट को कंपलसरी है कि उन्होंने उस पर विजिट करना होगा, देखना होगा कि ये सप्लाई करने वाले क्वालिटी कॉम्प्रोमाइज न करते हुए सस्ते में कौन पहुंचाता है। ई जेम के अंदर जो लोग रजिस्ट्री करवाते हैं, सरकार के सभी डिपार्टमेंट उसको देखते रहते हैं। मैं मानता हूं मिनिमम गवर्नमेंट एंड मैक्सिमम गवर्नेंस का एक बेहतरीन उदाहरण है, और इसका लक्ष्य है मिनिमम प्राइस और मैक्सिमम ईज, एफिशिएंसी एंड ट्रांसपेरेंसी।
1: राष्ट्रंलो 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
2: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय सहकारिता मंत्री अमित शाह उक्तवान् यत् सर्वकारः गोपालन आधारितं संपूर्ण पारिस्थितिक तन्त्रं विकसयन् अस्ति, येन ग्रामीण अर्थव्यवस्थायै प्रोत्साहनं लभते. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः मासिकः आकाशवाणी कार्यक्रमः मन की बात अद्य 12 वर्षाणि पूरितानि. आरक्षिदलेन सूचितं यत् सार्वजनिक सुरक्षां विधिं व्यवस्थां यातायात संचारं सुनिश्चेतुं नवदिल्ली मण्डले भारतीय नागरिक सुरक्षा संहिता 23-2000तमवर्षस्य 63-1शततमः भागः प्रभावीभूतः. आन्ध्रप्रदेशे सत्यावेडुमण्डलस्य श्री सिटी इत्यत्र एकेन औद्योगिक वाष्पयन्त्र विस्फोटेन 4 कर्मकराः मृताः, एकश्च गंभीररूपेण व्रणितः. अपि च एशियाई क्रीडायां जापानदेशे भारतेन अद्य 5 स्वर्णपदकानि 2 रजतपदके च विजिते. अथ वार्ताः विस्तरेण. केन्द्रीय गृह एवं सहकारिता मन्त्री अमित शाहः अवदत् यत् नरेन्द्र मोदी प्रशासनं गोपालनस्य विषये सम्पूर्णं तन्त्रं विकसितुं प्रयतते. गोमयात् जैव गैस జైవిక ఖాద నిర్మాణాత్ ప్రారభ్య దుగ్ధజన్య పదార్థానాం ప్రసంస్కరణం తథా

కువైత్ ధ్వజాంకితే ఎం టి కాజిమా తృతీయ ఇతి తైల వాహకే జలయానే స్థితానాం పంచానాం భారతీయ నాగరికాణాం రక్షణ కార్యస్య సమన్వయం అకరోత్. సామాజిక సంచార మాధ్యమే ప్రకాశితే సందేశే దూతావాసః అవదత్ యత్ సర్వే

సంఖ్య అనేది సర్వత్రా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒబిసిటీకి గురవుతున్నటువంటి వ్యక్తులు తగు మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. ఎత్తుకు తగ్గ రోజు 1200 నుంచి 1400 క్యాలరీలు అవసరం అవుతాయి. ఇందులో 55 గ్రాములు ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి ఏంటంటే సోయా, పాలు, పెరుగు, అలాగే పొట్టుతో ఉన్న శనగలు, పెసలు తినవచ్చు. మాంసాహారాలు అయితే చికెను, చేప తీసుకోవచ్చు. మహిళలకు కానీ అలాగే పురుషులకు కానీ 80 సెంటీమీటర్లు నడుముకొలత దాటిందంటే కొవ్వు అధికంగా ఉంటున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పోషక ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం. రోజు కనీసం 40 నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజులు, వాకింగ్, వారానికి 2 సార్లు మజిల్ స్ట్రెంగ్థనింగ్ వ్యాయామాలు చేయాలి. అలా చేసుకున్నట్లయితే ఏదైనా ఒక గేమ్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా బాడీని స్ట్రెచ్ చేయాలి. గేమ్ స్ట్రెచ్చింగ్ చేయకుండా డైరెక్ట్గా మీరు గేమ్లోకి వెళ్ళినట్టయితే మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం ఏదైనా ఒక వ్యాయామం చేసేటప్పుడు బాడీని కంప్లీట్గా స్ట్రెచ్చింగ్ దిశలో ఉంచాలి. ఇక ఆహారం విషయంలో మాత్రం ఇడ్లీ, పోహా, పెసరట్టు అల్పాహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో 60 గ్రాములు కొర్రలు, సామలతో కలిసినటువంటి ఆకుకూరలు, కూరగాయలు తినాలి. మొలకెత్తినటువంటి గింజలు 50 గ్రాములు, పండ్లను స్నాక్స్గా తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో కొర్రలు 50 గ్రాములు, ఉడికించినటువంటి కూరగాయలు 200 గ్రాములు, సోయా 20 గ్రాములు, పెరుగు 70 గ్రాములు చొప్పున తీసుకోవాలి. ఇలా 3-4 నెలల ఆహార నియమాలు పాటిస్తే మీరు ఈ అధిక బరువు నుంచి, అంతేకాకుండా ఒబేసిటీ నుంచి, ఊబకాయం నుంచి మీరు బయటపడతారు. మరి ఇదండి ఈనాటి ఫిట్నెస్ మంత్రాలు చిట్కా. ఇప్పుడు ఒక పాట వింటారు. మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమం స్వాగతం, పునఃస్వాగతం. మరికి ఈరోజు వికాసం కార్యక్రమంలో జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా, ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా వన్యప్రాణుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజు రోజుకి వాటి సంఖ్య పెరిగిపోతుంది. సంరక్షించినటువంటి అడవుల్ని పూర్తిగా ఫ్యాక్టరీలతో, పరిశ్రమల పేరుతో ఆ అడవుల్లోకి చొచ్చుకొని పోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని పాడు చేస్తున్నాడు మానవుడు. ప్రధానంగా అక్కడ వివిధ రకాలైనటువంటి జంతుజాలం, జీవజాలం ఉన్నప్పటికీ మానవుడి యొక్క అత్యాశ వల్ల ఈ అడవులు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. వాటిలో నివసిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి క్రూర జంతువులు, సాధు జంతువులు ఇవన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంగా అడవుల సంఖ్య పెంచాలని, ఆ విధంగా ఎక్కువ మొక్కలు నాటాలని, నాటినటువంటి మొక్కలకు సరైన సంరక్షణ కల్పించాలని ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి వీటిలో ముఖ్యంగా విద్యార్థులు, యువత, అలాగే అందరూ కూడా వీటిని పెంచేందుకు తమ శాయశక్తుల కృషి చేయాలని ప్రభుత్వాలు ప్రజల్ని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులలో వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించి వారికి ఈ వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా అటవుల సంరక్షణ కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తుంది. ఇప్పుడు ఒక పాట వినండి.

0: నీకోసం చిత్రం కోసం కేకే శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వన్యపని క్షమించండి వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా శ్రీమతి జి నందినీదేవి గారి ప్రసంగం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో వన్యప్రాణుల రక్షణ కోసం వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అంతరించిపోతున్న అరుదైన జంతువులు, పక్షులు మరియు వృక్షజాతులను రక్షించడం. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడం, అలాగే మానవులు వన్యప్రాణుల మధ్య ఘర్షణను

0: తగ్గించి ప్రకృతితో కలిసి జీవించేలా ప్రోత్సహించడం. ప్రకృతిలో మనిషితో పాటు ఎన్నో జీవులు కలిసి జీవిస్తున్నాయి. అడవులు, నదులు, కొండలు, పచ్చిక బయళ్లు ఇవన్నీ మనకు మాత్రమే కాదు, అనేక వన్యప్రాణులకు కూడా ఆవాసాలు. వన్యప్రాణులను కాపాడటం అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడటమే. పులి, ఏనుగు, చిరుత, జింక, అడవి దున్న, ఎలుగుబంటి వంటి జంతువులతో పాటు అనేక రకాల పక్షులు, కీటకాలు కూడా మన పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక అడవిలోని ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అయితే కొన్ని జంతువులు విత్తనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్తాయి. కొన్ని జీవులు అడవిలోని ఆహార గొలుసును సమతుల్యంగా ఉంచుతాయి. అందువలన ఒక జాతి తగ్గిపోయినా దాని ప్రభావం ఇతర జీవులపై కూడా పడుతుంది. అయితే అడవులు నరికివేత, నివాస ప్రాంతాల విస్తరణ, అక్రమ వేట, వన్యప్రాణుల అక్రమ రవాణా, కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలు వన్యప్రాణులకు ప్రమాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా మనిషి వన్యప్రాణి సంఘర్షణ కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. అడవులు తగ్గిపోతే ఏం జరుగుతుందో తెలుసా? జంతువులు ఆహారం, నీటి కోసం మానవ నివాస ప్రాంతాల వైపు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులను చంపడం పరిష్కారం కాదు. వన్యప్రాణి సంరక్షణలో సాధారణ ప్రజల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అడవుల్లోకి వెళ్లినప్పుడు ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను పడివేయకూడదు. జంతువులకు ఆహారం పెట్టకూడదు. వాటికి దగ్గరగా వెళ్లి ఫోటోలు తీయడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు. అక్రమ వేట, అక్రమ రవాణా గురించి తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచి జంతువులు మనకోసం కాదు, మనతో కలిసి జీవించడానికి ప్రకృతిలో భాగం అనే భావనను నేర్పించాలి. వన్యప్రాణులను కాపాడితే అడవులు రక్షించబడతాయి. అడవులు రక్షించబడితే నీటి వనరులు, నేల, గాలి, జీవ వైవిధ్యం అన్నీ రక్షించబడతాయి. అలాగే మనిషి జీవితం కూడా సురక్షితంగా ఉంటుంది. ప్రకృతితో సహజీవనం చేద్దాం, వన్యప్రాణులను ప్రేమిద్దాం, వాటి ఆవాసాలను కాపాడుదాం.
1: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లకు వస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. అంతకన్నా ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్ర నిచ్చెనలే. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45, 8:15, 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:45 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడోత్సవాల కార్యక్రమంపై సమీక్షా కార్యక్రమం. తర్వాత ఆపాత మధురాలు, పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని, శ్రీనాథ మహాకవి విరచిత సూర్య దేవవర్ణన, సూర్యరథ వర్ణన, తర్వాత సన్నతి గీతాలు. 6:30 చింతన బైబిల్ సూక్తులు రెవరెండ్ గుల్లాం మార్టిన్ శాంతకుమారి. 6:30 పొలం పనులు. 7:15 ఈ మాసపు పాట. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, లేఖావళి, పుష్పాంజలి, సమాచార వాణి ప్రసారమవుతాయి. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి సూర్యారావు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమం. 10:00 వార్తావాహిని. 10:30 ఆప్కీ మన్స్ పసంద్.

హిందీ సినిమా గీతాలు ప్రసారమవుతాయి. 12:40 భక్తి సంగీతం ప్రసారమవుతుంది. 1:31 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి తనికెళ్ళ సూర్యకళ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 2:31 బాలభారతి చోడవరం పిఎస్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 యువవాణి యువసనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 8:15 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి ప్రసారం. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాలపై అప్ టు డేట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవుపేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ది కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 పూర్తి చేసుకుంది. 2014 విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4 స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3 చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట నుంచి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉనితో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ప్రాయోజకులు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వినండి
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: కళ్యాణ మంత్రాలయం.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో బెల్లం ఉత్పత్తులతో స్వయం ఉపాధి, ఈ అంశంపై కసింకోట గ్రామీణ మహిళా రైతు శిల్పానశెట్టి చిట్టమ్మ గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు కసింకోట గ్రామీణ మహిళా రైతు శిల్పానశెట్టి చిట్టమ్మ గారు ఉన్నారు. ఈమె బెల్లం ఉత్పత్తి, ముఖ్యంగా సేంద్రియ బెల్లం ఉత్పత్తి చేస్తారు. మరి ఏ విధంగా చేస్తారు, దాని ప్రత్యేకతలు ఏంటి, ఇది రైతు సోదరులకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. చిట్టమ్మ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి. నా పేరు శిలపరిశెట్టి చిట్టమ్మ. నేను గత 2019 నుండి కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్గానిక్ సేంద్రియ బెల్లం స్టార్ట్ చేయడం జరిగింది. అరుపూరం బీసీటీ కృషి కేంద్రం వారు తరపున నేను స్టార్ట్ చేయడం జరిగినది.
2: చిట్టమ్మ గారు, మరి ప్రత్యేకంగా బెల్లం ఉత్పత్తి మీద మీరు ఎందుకు శ్రద్ధ పెట్టారు? మీరు మరి చెరుకు పండిస్తారా, ఇంకా ఇతర ఏ పంటలు పండిస్తుంటారు?
3: నేను బెల్లం ఉత్పత్తి మీద ఎందుకు శ్రద్ధ పెట్టాను అంటే, రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా స్వీటు తింటున్నారు. తినే స్వీటు ఏం తింటున్నారు, కలుషితమైన స్వీట్లు తింటున్నారు. నేను దానివల్ల ఇబ్బందులు పడ్డాను. పడడం వల్ల నా స్వయంగా ఆలోచించుకొని బెల్లం తయారు చేయాలి. నాకు కొంతమేరకు పొలం ఉంది. ఆ పొలంలో నేను బెల్లం పండించుకొని ఫస్ట్ ఇయర్ ఒక 20 సెంట్లలో నేను చెరుకు, నాకు ఒక 10 గిర్రావులు ఉన్నాయి. ఆ గిర్రావుల నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉందో సేంద్రియ పద్ధతిలో నేను ఆ వేస్టేజ్ని, నాకున్న 20 సెంట్లలో నేను దాన్ని ఉపయోగిస్తూ చెరుకును పండిస్తూ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ వచ్చే బెల్లం ఏదైతే ఉందో దాంట్లో నేను సొంటి, మిరియాలు, యాలకులు, లవంగాలు పౌడర్గా చేసి దాంట్లో కలిపి నేను కుండల్లో వేసే పద్ధతిలో నేను బెల్లం తయారు చేయడం స్టార్ట్ చేశాను. దానివల్ల వచ్చే ప్రయోజనాల వల్ల నేను డాక్టర్లకి ఫస్ట్ అందరికీ గిఫ్ట్గానే ఇచ్చాను. దీనివల్ల సలహా, ఏది ప్రాబ్లం ఉందా లేదంటే తినడం వల్ల ఏంటి అనేసి నేను ఫస్ట్ డాక్టర్లకే ఇవ్వగలిగాను. వాళ్ళందరూ నాకు మంచిగానే చెప్పారు, బాగుంది మీరు మీ ఆలోచన బాగుందని చెప్పారు. అదే విధంగా నేను బిజినెస్గా, నేను నా ఉపాధిగా నేను స్టార్ట్ చేయడం జరిగినది. ఇప్పటికి నేను స్టార్ట్ చేసి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఆ బెల్లం తినడం వల్ల చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రోజు ఉదయం సాయంత్రం ముక్కల రూపంలో తినడం వల్ల వాళ్ళకి ఇచ్చే జలుబు వచ్చినా కానీ లేదంటే కాపం పెట్టినా కానీ ఈ తినే మొక్కల వలన వాళ్ళకి ఉబ్బసం కలుగుతుంది. నేను సొంటి మిరియాలు కలిపి తినడం వలన వాళ్ళకి కాస్త స్వీట్తో పాటు అది తినగలిగితే ఆరోగ్యం, వేరే మెడిసిన్ ఏది వాడుకోకుండా మనం తినే విధంగా ఉండేటట్టుగా నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే హరిపురం గన్నవరంలో నాకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హరిపురం బీసీటీ కృషి కేంద్ర విజ్ఞానయం వాళ్ళు కూడా నాకు సత్కరించడం జరిగింది. ఈ బెల్లం వల్ల వచ్చే పంటలోనూ ప్రతి రైతు కూడా ఈరోజు బెల్లం పండించినా ఏం చేసినా లాస్ వస్తుంది, లేబరు కూలీలు ఇబ్బంది, ఇవన్నీ ఎన్నెన్నో చెప్తున్నారు. అలా ఎందుకు రాగలుగుతుంది అనేసి నేను స్వయంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఏది కూడా వ్యవసాయం అనేది ఏది కూడా లాస్ రాదండి. ఇష్టంతో కష్టపడితే, ఇష్టంతో కష్టపడి వర్క్ చేస్తే ప్రతి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎక్కడెక్కడో కంపెనీలకు వెళ్ళిపోయి పనిచేయాల్సిన అవసరం లేదండి. మనకున్న పొలంలోనే ఇష్టంతో మనకున్న ఆలోచనలు ఉపయోగించి ఇష్టంతో పనిచేస్తే ఏది కూడా మనకి అది ఎంతో సులభంగా మేలుగా జరుగుతుందన్న గ్రహించాను. నేను గ్రహించడంతో పాటు ఇప్పుడు నేను 5 ఎకరాల్లో నేను చెరుకు పండించగలుగుతున్నాను. అది వేసిన తర్వాత దాంట్లోనే మినువులు కానీ, శనగలు కానీ, పెసలు కానీ జల్లుకోవడం జరుగుతుంది. మధ్య మధ్యలో ఆ పంట కూడా నాకు వస్తుంది. బెల్లం కూడా పాత్రలో వేసి స్టోరేజ్ ఉంచడం వల్ల అది నిల్వ బాగా మంచి పద్ధతి, మెట్టి పాత్రలో వేయడం వల్ల మంచి నిల్వ ఉండగలుగుతుంది. ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు కూడా ఈజీగా దాన్ని వాడగలుగుతున్నారు. నా బిజినెస్ కూడా బాగుంది. నేను బ్రతుకుతూ మరో 10 మందికి ఆడవాళ్ళకి నేను ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. బెల్లం స్వీట్లోనే కాకుండా స్వీటు అనేది ప్రతి వస్తువులోనూ బెల్లం వాడగలుగుతారు. బెల్లం ఉంటేనే ఏ స్వీట్ అని

0: తయారవుతుంది. అదే మేలువైన బెల్లం ఇస్తే అవతల సొసైటీ వాళ్ళకి, మనం సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ మేలు చేయగలుగుతాము. ఎటువంటి రసాయనాలు వాడకుండా బెల్లం తయారు చేయగలిగితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా ప్రజలు మేలు పొందుతారన్న ఆశతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: చిట్టమ్మ గారు, మామూలుగా చాలామంది రైస్ సోదరులు ఇక్కడ చెరుకు పండిస్తుంటారు, అలాగే బెల్లం ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటారు. మీరు సేంద్రీయ బెల్లం ఉత్పత్తి చేస్తున్నాము అంటున్నారు. సేంద్రీయ బెల్లం ఉత్పత్తికి మామూలు రైతులు పండించేటువంటి ఈ చెరుకుకు కానీ, వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి బెల్లానికి కానీ తేడా ఏంటి?
0: మామూలు రైతులు తయారు చేసి బెల్లం అంటే వాళ్ళు బిజినెస్ కొరకు చేస్తారు సార్. ఎందుకంటే దాంట్లో ఏయో మందులు కలిపితేనే కానీ బెల్లం తాలూక వైట్నెస్ రాదు. నల్ల బెల్లం అంటే ఇలు లేదు. ఇప్పుడు తెల్లగా బెల్లం రావాలంటే దాంట్లో చాలా చాలా రకాలు కలుపుతారు. ఆ కలిపి వాళ్ళు మార్కెట్కి వేసేసుకుంటారు. అది తర్వాత ఎవరెలా పోతే మాకేమి అన్న విధంగా వాళ్ళు చేస్తారు. కానీ నేను చేసే విధానం అలా ఉండదు.
1: ఎలా ఉంటుంది?
0: మేము చేసే విధానం, నాకున్న పాడుపశువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే వచ్చే రసాయనాలు, పేడ కానీ తర్వాత గోమూత్రం, పెంట మేకల మంద నేస్తాను. మేకల మంద ఉంటుంది, పెంట ఉంటుంది, దాంతోనే నేను పంట తయారు చేస్తాను. అందువల్ల నాకు మంచి కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే ఇందులో ఎటువంటి మందు పురుగు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే గోమూత్రం నేను ప్రెజరింగ్ ఇస్తాను. దానికి పులబెట్టిన మజ్జిగ కలిపి గోమూత్రం ప్రెజరింగ్ ఉండడం వల్ల నాకు నమ్మకం, వాళ్ళు చేసేదానికి నేను చేసేదానికి మందులు కలిపి ఉండదనమాట. నేను రైతు బిడ్డని, నేను చదువుకోలేదు, కొన్ని వర్డ్స్ నేను క్లియర్గా చెప్పలేనేమో. కాబట్టి నేను మంచి ఆరోగ్యంగా ఉండేటట్టుగా నేను చూసుకుంటాను. అలాగే మన సొసైటీ కూడా అదే విధంగా ఉండాలన్న కాన్సెప్ట్తో నేను సేంద్రీయ మట్టి పాత్ర బెల్లం అనేది ఎంచుకోవడం జరిగింది సార్. నేను
1: ఇప్పుడు మీరు మామూలుగా అసలు ఎలాంటి రసాయనాలు వాడకుండా మరి గోమూత్రంతో, అలాగే గెత్తంతో, అలాగే పులిసిన మజ్జిగతోటి ఈ పంట పండిస్తున్నారు కదా, దిగుబడులు ఏం తక్కువ కావా మీకు ఇతరులతో పోల్చుకుంటే?
0: వస్తుంది సార్. ఎందుకంటే ఏదో తొందరగా వండేసుకొని తినేసేది ఫాస్ట్ ఫాస్ట్గా కడుపు నిండిపోద్ది, అంతే తొందరగా అరిగిపోద్ది. అదే విధంగా యూరియా జల్లీసో ఇంకా ఏ జల్లేస్తే అది పంట తొందరగా వచ్చేస్తుంది, హైట్ వస్తుంది. కానీ ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది కొంచెం దిగుబడి తగ్గుతుంది సార్. తగ్గినప్పటికీ కానీ క్వాలిటీ ఉంటుంది సార్. క్వాలిటీని నేను చెక్ చేసుకుంటాను సార్ అక్కడ. కానీ దానికి ఉన్న రాబడి కూడా నేను సరి చేసుకుంటాను సార్. క్వాలిటీగానే అమ్ముతాను, క్వాలిటీగా తీస్తాము, క్వాలిటీగానే అమ్ముతాం కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకుంటాను సార్. అందులో అంతర పంటలు కూడా వేసుకోవడం వల్ల నాకు కాస్త కిట్టుబాటు అవుతుంది సార్. అందువల్ల ఏంటంటే మిగతా వాళ్ళకన్నా నేను ఏదో బెటర్గా చేయగలుగుతున్నానా లేదని చెక్ చేసుకుంటాను సార్.
1: ఇప్పుడు బెల్లం ఉత్పత్తిలో కూడా సాధారణంగా కొన్ని మలినాలను తీయటం కోసం కొన్ని రసాయనాలు వాడుతూ ఉంటారు కదా, మరి మీరు ఎలా అవన్నీ తీసేస్తారు రసాయనాలు వాడకుండా?
0: నేనైతే మాత్రం లైట్గా ఫస్ట్ పైమాన బెల్లం పెనం ఎక్కిన ఒక 15-20 నిమిషాల్లో లైట్గా సున్నం వేస్తాను సార్. సున్నం మా నార్మల్గా మన తీసుకోవాల్సిన పదార్థమే. సున్నం తీయగానే తేపత మూమెంట్లో తేపలాగా అది సున్నంతో పాటు వచ్చేస్తుంది సార్. ఇంకా అంతకు మించి నేను ఏమీ కలపడానికి అవకాశం ఉండదు సార్. నేను
1: అవకపోయినా కూడా బాగానే వస్తుందా?
0: వస్తుంది సార్. అవకపోయినా కొజ్జారం కలర్లో వస్తుంది సార్. అది మెట్టి నేలను పెట్టి కూడా సరుకులో నాణ్యత కూడా పెట్టి రంగు వస్తుంది సార్ అది.
1: ఈ తర్వాత సరాసరి బెల్లం అమ్మకుండా వివిధ పాత్రలో వివిధ మరి రకరకాల పదార్థాలు కలిపి అమ్ముతున్నారు కదా, ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు?
0: అదే సార్, మన స్వీట్ తిన్నా కూడా మనకి అనారోగ్యం ఉండకూడదు. మనం స్వీట్ తింటాము కానీ అనారోగ్యం ఉండకూడదు. దానికి ఏం చెయ్యాలి? దానికి ఆపోజిట్, ఇప్పుడు స్వీట్ తిన్నాను సార్ నేను, అది కఫం పెడుతుంది వెంటనే. కానీ దానికి ఇరుగుడు ఉండాలంటే వెంటనే సొంటి మిరియాలు తీసుకోవాలి. సో ఆ ఆలోచన వరకు నేను దాంట్లోనే యాడ్ చేయడం జరిగింది సార్.
1: ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు మీరు? మరి ఇంత విడివిడిగా తయారు చేస్తున్నారు రకరకాల పదార్థాలతోటి, ఆ పదార్థాలతోటి మీరు మరి తయారు చేసినటువంటి ఈ బెల్లాన్ని అమ్ముకోవటం ఎలా? విడివిడిగా చిన్న చిన్న భాగాలుగా అమ్ముకోవాలి, కుండల్లో పెట్టి అమ్ముతా అన్నారు, ఎలా అమ్ముకుంటారు, ఎలా మార్కెట్ అవుతుంది మీకు?
0: ఫస్ట్ డాక్టర్లకు ఇచ్చే నేను చెప్పాను సార్ ఫస్టే. ఆ డాక్టర్లే నాకు చాలా వరకు కాంటాక్ట్, డాక్టర్ల ద్వారాగే నాకు మ్యాక్సిమం ఫోన్లు చేసే పట్టుకెళ్తారు సార్ మ్యాక్సిమం అందరూ కూడా. ఇప్పటికే అయిపోయింది సార్, లాస్ట్ మంత్కే నాకు కంప్లీట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎప్పుడు రెడీ అవుతుంది అనేది డాక్టర్లే నాకు ఫోన్లు చేస్తారు. నేను వాస్తవానికి గవర్నమెంట్ అధికారులకే కాదు ప్రతి ఉద్యోగస్తులకి కూడా నా ఈ బెల్లమే వాడుతున్నారు సార్. వాళ్ళు అయిపోయిన వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు సార్. ఆ విధంగానే నేను

0: సేల్ చేసుకుంటున్నాను.
1: బయట మార్కెట్ ధర కన్నా మీ బెల్లం మరి ప్రత్యేకత ఉంది కదా, ఎక్కువ ధర ఏమైనా వస్తుందా మీకు?
0: ఉంటుంది సార్, దానికి దీనికి మాక్సిమం 30 నుంచి 40 రూపాయలు తేడాతో ఉంటుంది సార్.
1: మొత్తం మీద భవిష్యత్తులో ఇంకా

0: సొసైటీకి ఇవ్వగలుగుతున్నాను. ఈ నువ్వులను కానీ సన్ఫ్లవర్ నూనె కానీ నేను అందరికీ నా ఆలోచన మేరకు నేను అందరికీ రానున్న రోజుల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాను సార్.
1: శిల్పరశెట్టి చిట్టమ్మ గారు, మీరు బెల్లాన్ని ఏ విధంగా అయితే వినూత్నంగా ఆలోచించి రకరకాల పదార్థాలతో కలిపి ఆరోగ్యపరమైనటువంటి బెల్లాన్ని అందిస్తున్నారో, భవిష్యత్తులో ఇంకా మంచి ఆలోచన చేసి మీరు అనుకున్నట్టుగా మంచి మంచి నూనెల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తాను ఆశిద్దామండి. ముఖ్యంగా మీ సహకార సంఘంలో కూడా మీ పాత్ర ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా ఎక్కువ మంది రైతు సోదరులకి సహాయ సహకారాలు అందిస్తాను ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు బెల్లం ఉత్పత్తులతో స్వయం ఉపాధి, ఈ అంశంపై కశింకోట గ్రామీణ మహిళా రైతు శిల్పానశెట్టి చిట్టమ్మ గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇప్పుడొక జానపద గీతం.

0: అప్పన్నా, ఓ అప్పన్నా,
1: చిలకమ్మ, రా రా రా రా.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: నాకు కాస్త మందు తెచ్చుకోవాలా, ఊరికి పోయేస్తా.
0: ఏ మందు?
1: ఏదో మందులే పనుంది.
0: మందులు వాడొద్దని నువ్వే చెప్తావు అప్పన్నా, మళ్ళీ మందు తెచ్చుకోవాలంటావు. అదేదో నాకు చెప్పేళ్ళు ముందు ఎక్కడికో.
1: నువ్వు చెప్పిన దాకా వదిలేయట్లేవే.
0: మరి ఎలా వదులుతాను? మరి నన్నేమో వాడొద్దంటావు, నువ్వేమో వాడుకుంటావు, అదేలా?
1: సరే సరే సరే, కూర్చుని కూర్చు.
0: సరే చెప్పు.
1: ఇప్పుడు మందంటే రసాయనం కాదు, కాని మందే.
0: అదేలా?
1: అది ఒక రకమైనటువంటి జీవం ఉన్నటువంటి మందు కాబట్టి మన ఆరోగ్యానికి గాని, తర్వాత ఆహార పదార్థాలలో విషతుల్యం కావటానికి గాని కారణం కాదది.
0: అంటే రసాయన మందు కాదంటావు? అయితే
1: రసాయన మందు కాదు, కాకపోతే మనకు ఉపయోగపడుతుంది, రోగాలు తగ్గిస్తుంది.
0: మొక్కలకేనా నువ్వు చెప్పేది అప్పన్నా?
1: మొక్కలకే శిలకమ్మా. ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి శిలీంద్ర నాశిని, కాకపోతే జీవం ఉన్నటువంటి శిలీంద్ర నాశిని. అర్థమైందా?
0: అర్థం కాల. సరిగా చెప్పన్నా.
1: ఇప్పుడు మనకి పంటల్లో కొన్ని రకాలైనటువంటి బూజులు వస్తాయా?
0: వస్తాయి.
1: ఎండు తెగులు వస్తుంది, ఏర్కుళ్ళు వస్తుంది, మరి అలాగే ఆకుమచ్చ వస్తుంది, ఇట్లా రకరకాల తెగుళ్ళు వస్తాయా?
0: అవును.
1: వచ్చినప్పుడు పంటంతా పాడైపోయిద్దా?
0: అవును.
1: మరి ఈ పాడైపోయేటువంటి పంట మనకి దిగుబడి నష్టం చేస్తుంది కదా.
0: అందుకేగా మనం మందులు కొట్టుకుంటాం.
1: అట్లా మందులు కొట్టుకోవటం వలన మన పంటల్లోకి రసాయనాలు చేరతాయా? ఆ రసాయనాలు చేరితే మనం తింటేది మనకు విషతుల్యవా?
0: అవును.
1: అందుకని అట్ట విషపూరితం కాకూడదని మన ఆహారం గాని మన పంటలు గాని మనము ఇట్లాంటి జీవం ఉన్నటువంటి మందుల్ని తెచ్చుకొని మనం గనక పంటకు వాడుకున్నట్లయితే ఎలాంటి రసాయనాలు పంటల్లో అవశేషాలుగా మిగలవు.
0: ఓ అవునా? మరి ఇది బాగా ఖరీదు ఎక్కువ ఉంటుందేమోలే నువ్వు చెప్తావు. కానీ
1: ఖరీదంటే మామూలు రసాయనాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖరీదు.
0: అవునా?
1: చాలా చాలా తక్కువ ఖరీదు. కాకపోతే ఏంటంటే కాస్త ఓపిక ఉండాలా, అవగాహన ఉండాలా, ఇది పనిచేస్తుంది అనే నమ్మకం ఉండాలా.
0: నువ్వు చెప్పావంటే నమ్ముతాలే అప్పన్న. ఎలాగో చెప్పు.
1: ఇప్పుడు ఇది ఒక రకమైన జీవ శిలీంద్రం అన్నానా?
0: అవును.
1: అంటే మామూలుగా రోగాలు కలుగజేసేటువంటి శిలీంద్రాలు లాగానే మనకు సహాయం చేసేటువంటి శిలీంద్రాలు కూడా ఉంటాయి. శిలీంద్రం అంటే బూజు అనుకో.
0: అవును.
1: ఈ బూజు అనేది మనము తీసుకొచ్చుకొని బాగా ఎక్కువ చేసుకొని భూమిలో కనుక కలిపినట్లయితే మన పంటలకు రోగం కలిగించేటువంటి బూజు మన మొక్క వేరు దగ్గరకు రాకుండా చేస్తుంది.
0: ఓహో, అంటే ఇప్పుడు నువ్వు తెచ్చే బూజు వల్ల మొక్కలకి వచ్చే ఈ వడలు తెగులు కాని వేరుకుళ్ళు తెగులు కాని రాకుండా ఆపుతుంది అని అంటున్నావా?
1: ఆపుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే మన మొక్క ఏరు వ్యవస్థకు ఒక రక్షణగా ఉంటది.
0: అబ్బో, ఇదేదో బానే ఉంది.
1: ఇప్పుడు భూములు ఉన్నాయి, భూముల్లో అక్కడక్కడక్కడక్క మనం పంట చూస్తే కొన్ని మొక్కలు ఎండిపోతా ఉంటాయి.
0: అవును.
1: ఎందుకు ఎండిపోతున్నాయి?
0: వేరుకుళ్ళు తెగులు.
1: ఏరుకుళ్ళు తెగులు ఎట్టొస్తుంది?
0: భూమిలో ఉన్న మట్టి నుంచి వస్తుంది.
1: భూమిలో మట్టిలో ఏముంది?
0: అక్కడేదో ఉండి ఉంటుంది, వస్తుంది.
1: అంటే రోగాన కలగజేసేటువంటి మనకు కనపడినటువంటి సూక్ష్మజీవి ఏదో అక్కడ ఉండటం వల్ల మన పంట పాడైపోతుంది.
0: మరి అంతేగా.
1: అదే సమయంలో మనం గనక ఈ బూజుని, ఏది ఈ తెల్ల బూజు అంటున్నా తెచ్చుకుంటా అని చెప్తున్నా కదా, దీని పేరు ట్రైకోడర్మా విరిడి.
0: ట్రైకోడర్మా విరిడి.
1: ఇది ఒక జీవ శిలీంద్రం. ఈ శిలీంద్రాన్ని తీసుకొచ్చి ఆ భూమిలో మన మొక్కల ఏర్లుండే ప్రాంతంలో కనుక బాగా కలిగిపెడితే ఆ రోగాన్ని కలిగించేటువంటి బూజును ఆడదాకా రానివ్వదు.
0: అవునా? బాగుందే.
1: అంటే దానికన్నా బాగా పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది, అది రాకుండా అడ్డుకుంటది.
0: అంటే ఒక బూజు ఇంకో బూజులు అడ్డుకుంటుంది అన్నమాట.
1: అది ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఆ బూజును ఈ బూజుతోనే తగ్గించాలి మనం.
0: ఓ బాగుందప్పన్నా. ఇప్పుడైతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
1: ఇక్కడ మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, జీవనయంత్ర ప్రయోగశాలలు ఉన్నాయి. మరి వీటి దగ్గరికి వెళ్తే మనకి ఇది ఇస్తారు.

0: అయితే నాకు కూడా తెచ్చిపెట్టు అప్పన్న.
1: సర్లే, మామూలు ఊరుకుంటావా, తాగబోతే పోయేస్తామా, నాకు ఆలస్యం అవుతుంది.
0: సరే సరే.
2: ఈనాటి వ్యవసాయ సమాచారంలో ఉత్పాదకత పెంచే, ఖర్చు తగ్గించే వ్యవసాయ యంత్రీకరణ పద్ధతులు తెలుసుకుందాం. వాటిలో మెట్ట సేద్యంలో నీటి నిల్వకు సబ్ సాయిలర్ వినియోగం గురించి కొన్ని వివరాలు. మెట్ట సేద్యంలో అతి ముఖ్యమైన అంశం ఈ వర్షపు నీటి సద్వినియోగం, పొలంలో తేమను కాపాడటం. ఈ వర్షపు నీటిని భూమిపై పడిన వెంటనే తీసిపట్టడం ఒక ప్రక్రియ. ఇలా ఒడిసిపట్టిన నీటిని కుంటలలో నిల్వ ఉంచి ఆ నీటిని పంట బెట్టకు గురయ్యే సమయంలో, అనగా అత్యవసర సమయంలో, ఒక తడి లేదా రెండు తడులను ఇవ్వడం ద్వారా కొద్దిపాటి పంటను దక్కించుకోవచ్చు. ఇలా కాక పరివాహక ప్రాంతంలో పడిన నీటిని చెక్ డ్యాముల ద్వారా, ఇంకుడు గుంతల ద్వారా నిల్వపరచడం పరిపాటి. కాకపోతే ఇందుకు కొంత పొలం వదలవలసి వస్తుంది. ఇలా కాక పారే నీటిని పడిన పొలంలోనే నిల్వ ఉంచేందుకు వీలుగా సబ్ సాయిలింగ్ ద్వారా 40 నుంచి 60 సెంటీమీటర్ల సాళ్లలో వాలుకు అడ్డంగా వేయడం ద్వారా ప్రవహించే వర్షపు నీటిని పొలం లోపలి పొరలకు చేరేటట్లు చేసి తద్వారా తేమను పొందుపరిచి మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. అంటే పొలం తయారీలో కొన్ని మెళకువలు పాటించడం ద్వారా వర్షపు నీటిని పడిన పొలంలోనే ఇంకేటట్లు, తద్వారా పొలం లోపలి పొరలలో తేమ ఉండేటట్లు చేయవచ్చును. ఇక మెట్ట భూమి తయారీలో రైతు పద్ధతి గురించి తెలుసుకుందాం. వర్షాధారపు మెట్ట పొలాల్లో ఉపరితలం పడిన నీరు అక్కడికక్కడే నిల్చే సౌకర్యం లేక వాలు వైపుకు ప్రవహించి నీటి ప్రవాహంలో కలిసి వాగులు చేరడం పరిపాటి. ఇలా పడిన వర్షపు నీరు వృధా కాకుండా వాలుకు అడ్డంగా సేద్యం చేయడం ద్వారా నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి కొద్దిపాటి నీటిని వినియోగించుకోవచ్చు. కాకపోతే వ్యవసాయ రంగంలో జరిగే ఆధునిక మార్పుల కారణంగా రైతాంగం ట్రాక్టర్పై ఆధారపడి కల్టివేటర్లను దుక్కి దున్నే పరికరంగా భావించి తద్వారా దున్నడం జరుగుతుంది. కానీ కల్టివేటర్ అంతర్కృషి చేయడానికి రూపొందించబడిన పరికరం. ఈ కల్టివేటర్ నేలను దున్నడానికి వాడినప్పుడు పై పొరలలో, అనగా 5 నుండి 10 సెంటీమీటర్ల వరకు మాత్రమే నేలను గుల్లబార్చగలదు. కాని శాస్త్ర ప్రకారం ప్రతి పైరు వేరు వ్యవస్థను 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ప్రకృతి సిద్ధమైన వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా భూమి లోపలి పొరలు మెల్లమెల్లగా గట్టిపడి వేరు పెరుగుదలకు ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమై మొక్క పెరుగుదల ఆగిపోతుంది. ఈ విధంగా పైరు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే వేరు వ్యవస్థను వృద్ధి చేసి తద్వారా పోషకాలను తీసుకుని పైమట్టి నిరుపయోగంగా మారిపోతుంది. ఇందువలన పంట ఉత్పాదకత తగ్గుతుంది. అంతేకాకుండా వర్షం ద్వారా సమకూరిన నీరు ఈ గట్టి పొరల కారణంగా లోపలికి ఇంకిపోకుండా పైనే వాలువైపుకు ప్రవహించి పొలంలో నుండి వాగులోకి కలిసిపోయేందుకు దోహదపడుతుంది. ఇలా నీరు వృధా అవడమే కాకుండా నీటి ప్రవాహం పై పొరల ద్వారా ప్రవహించడం వలన నేలలోని పోషకాలు సైతం కొట్టుకుపోయి వాగుల్లోకి చేరడం వలన నేల నిస్సారమై పంట పెరుగుదల తగ్గి నష్టం చేకూరుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

శుభలగ్నం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. క్షమించండి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాయిద్య సంగీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో దార్శనిక్ భారత్ ఎయిర్ ఆకాశవాణి మార్కాపుర సమర్పణ.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వింటారు.
1: మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి పెట్టుబడుల వరకు, దేశీయ వ్యాపారాల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు ప్రతి రంగంలోనూ కాలానుగుణంగా కొత్త విధానాలు, కొత్త నిబంధనలు, కొత్త సంస్కరణలు అవసరమవుతాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, విదేశీ పెట్టుబడులు దేశంలోకి మరింత సులభంగా వచ్చేలా నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలి, భారతీయ సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మార్గాలు ఏర్పడ్డాయి, అలాగే ఒక సంస్థ ఆర్థికంగా విఫలమైనప్పుడు దాని రుణదాతలకు న్యాయం జరిగేలా దివాలా పరిష్కార వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన వారికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటి ద్వారా వచ్చిన మార్పులను సులభమైన భాషలో మీకోసం. మార్పు మన ఆర్థిక ప్రయాణం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంస్కరణల గురించి తెలుసుకుందాం.
2: బ్యాంకింగ్ రిఫార్మ్స్. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్ని బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం, కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీకరణం జరిగింది. రెండవ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో మరో 6 బ్యాంకులు జాతీకరించబడ్డాయి. 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది.
0: బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ప్రజల పొదుపులను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం, వ్యాపారాలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా అవి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కూడా అవసరం. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపార విస్తరణ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDI. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కాలానుగుణంగా ఎలా మారాయి, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించారు, ఆ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం.
2: ఎఫ్డిఐ పాలసీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులు అనేవి పెంచడం జరిగింది అంటే రక్షణ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని పిపిపి విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వటం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు. 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి మెరుగ్గవటం జరిగింది. 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలనేవి చేకూరటం జరిగింది.
0: ఒక దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం ఒక అంశమైతే, ఆ దేశానికి చెందిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరో ముఖ్యమైన అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న కొద్దీ విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అంటే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యాపారానికి అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడడం కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
2: ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973

0: తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999లో ఈ ఫెమా ఎఫ్ఈఎంఏ, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివలన పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా సులభంగా తరలిపోతుంది, అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగటానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి.
1: అయితే ఒక సంస్థ వ్యాపారంలో విజయం సాధించకపోతే ఏమవుతుంది? రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే రుణదాతలకు న్యాయం చేయడానికి, సంస్థ ఆస్తుల విలువలను కాపాడడానికి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం మరో ముఖ్యమైన సంస్కరణ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016, అంటే దివాలా మరియు ద్రవ్య పరిష్కార కోడ్ వైపు తీసుకువెళ్తుంది.
0: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016కు సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకోవలసినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, దీన్ని దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభంగా చేయటం జరుగుతుంది.
1: ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం, పెట్టుబడులు, వ్యాపారం, రుణాలు, వాటి పరిష్కారం ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. బ్యాంకులు రుణాలు అందిస్తాయి, పెట్టుబడులు వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తాయి, అంతర్జాతీయ లావాదేవీలు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతాయి. అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా అవసరం. అందుకే ఈరోజు మనం చూస్తున్న సంస్కరణలను ఒక్కొక్కటిగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పడిన పరస్పర అనుసంధానమైన మార్పులుగా కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయలను గుర్తించడం, వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను కాలానుగుణంగా మార్చడం, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థల సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు దివాలా పరిష్కార వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విధానపరమైన మార్పులకు

0: కొన్ని ఉదాహరణలు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం పెద్ద సంఖ్యలు, గణాంకాలతోనే కొలవబడదు. వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఒక వ్యాపారం విఫలమైనప్పుడు దాన్ని చట్టబద్ధంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింతగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింత పెరుగుతుంది. సమాచారం తెలుసుకుందాం, విధానాలను అర్థం చేసుకుందాం, మన ఆర్థిక అవగాహనను మరింత పెంచుకుందాం. ఇదే మార్పు మన ఆర్థిక ప్రయాణం. మీరింతవరకు దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్ర గీతాలు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలన చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా శుభలగ్నం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, లలిత సాగరి, హరిణి, వందే మాత్రం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. 9:30 నిమిషాలకు ప్రసారమయ్యే స్వరమాలికలో మరికొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు. గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడీపీ వృద్ధి నమోదు చేసిందని, గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో భారతదేశ ప్రభుత్వ అప్పు జీడీపీలో 2026 నాటికి ఉన్న 83.4%, 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026. And a current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low. And foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ది జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ది పొందేవారిలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా 3 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
2: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए और इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్

కాన్క్లేవ్ 2026లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ది ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా లభ్యమవుతోంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. భారతీయ సంస్థలను విదేశీ పెట్టుబడులకు సిద్దం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ టాక్సేషన్, నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షహ్రావత్ ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవీ వుర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

0: ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. శుభ సంకల్పం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలకు సంబంధించిన అప్డేట్స్ వింటారు. ఢిల్లీ కేంద్రం చిరులే.

0: మోహబ్బర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట వింటారు.
1: బొమ్మ బొరుసా పందం వెయ్యి నీదో నాదో పై చెయ్యి, కమాన్ క్లాప్.

మీరు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు భువనసుందర్ కథ ఈ చిత్రం కోసం పి లీల పి సుశీల పాడిన పాట వింటారు.

ఇల్లాలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మన్ పసంద్, 12:40 భక్తి సంగీతం, 1:31 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి తనికెళ్ళ సూర్యకళ గారికి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 2:31 బాలభారతి చోడవరం పిఎస్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం, 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు, 7:45 9:15 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడా అంశాలపై అప్డేటెడ్స్ కార్యక్రమం, తర్వాత ఆపాత మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. రాగల 24 గంటల పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. సముద్రంలో చేపలు పట్టేట్టు మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:12:32 కా వస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భవదేయుడు ఆట్ల చంద్రశేఖర్. శుభరాత్రి. జై హింద్.